0: హక్కులు బాధ్యతలు ఉంటాయి. మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు జీవితం సుఖంగా సాగాలంటే ప్రతి ఒక్కరూ ఇతరుల హక్కులను కూడా గుర్తించాలి, గౌరవించాలి. అంతేకాదు తనపై మోపబడే విధులను బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. ఈ విధులు బాధ్యతల నిర్వహణనే నైతికత అంటారు. నైతికత మానవత్వానికి మరో పేరు, విజయానికి మూలాధారం. నైతికత లోపించిన జీవితం ఆత్మలేని శరీరంతో సమానం. అందుకే మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీలో అత్యున్నత శీలం కలవాడే అందరికన్నా ఉత్తముడు, దేవుని దాసులలో అందరికన్నా ఉన్నత శీలం కలవాడే దేవునికి ప్రియమైనవాడు అని బోధించారు. నైతికతే జీవిత రథసారథిగా వివరించిన ధర్మం ఇస్లాం. మానవుడు తొందరపడేవాడుగా, సహనం లేనివాడుగా సృష్టించబడ్డాడు. అతనికి కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన చెందుతాడు, సుఖాలు కలిగినప్పుడు పిసినారితనంతో ప్రవర్తిస్తాడు. కానీ ఈ బలహీనతకు ఈ క్రిందివారే దూరంగా ఉంటారు. నమాజ్ చేసేవారు తమ నమాజులను ఎల్లప్పుడూ నియమం తప్పకుండా పాటించేవారు, తమ సంపదలో యాచకులకు, దిక్కులేని వారికి ఒక నిర్ణీతమైన హక్కును ఇచ్చేవారు, తీర్పు దినం సత్యమని నమ్మేవారు, తమ ప్రభువు శిక్షకు భయపడేవారు అంటూ దివ్య ఖురాన్ మనిషిలోని బలహీనతలు, బాధలతో పాటు సంపద ఐశ్వర్యాల ఆపేక్ష, నిరపేక్షలు లాంటి రుగ్మతల గురించి చర్చించటమే కాదు, వాటికి సహేతుకమైన చికిత్సలను, పరిష్కారాలను చూపుతుంది. నైతిక విలువలు మనిషిలో హఠాత్తుగా జనించేవి కావు. తీర్పు దినంపై దృఢమైన విశ్వాసం, దైవ బహుమానాలపై ఆశ, శిక్షల పట్ల భయం, ఇలాంటి స్థితి, ఈ ఆచరణలు అన్నీ నైతిక విలువల అభివృద్ధికి తోడ్పడతాయి. ఇస్లామీయ విధులు, విశ్వాసాలు, ఆరాధనలు మనిషిలోని సకారాత్మక సహజ నైజాన్ని పటిష్టపరుస్తాయి. ఒక మనిషిలో అతని ఆరాధనలు ఉత్తమ నైతిక విలువలను, ఉన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలి. ఇహలోకంలో చేసుకున్న సత్కర్మలే తీర్పు దినం నాడు మనల్ని కాపాడగలిగేవి. ప్రపంచంలో మనం ఇతరుల హక్కుల్ని నెరవేర్చకపోతే సత్కర్మలు కూడా మనకు పనికి రాకుండా పోతాయని హెచ్చరించారు చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విషయాన్ని ఇలా వివరించారు. ఒక సోదరుడు తన తోటి సోదరునిపై దౌర్జన్యం లేదా అన్యాయం చేస్తే అతను పీడిత సోదరునికి ఇహలోకంలోనే క్షమాపణ చెప్పుకోవాలి, లేకపోతే పరలోకంలో దాని పరిహారం చెల్లించవలసి ఉంటుంది. అక్కడ పరిహారం చెల్లించడానికి దిర్హములు కానీ దీనార్లు కానీ, అంటే డబ్బులు కానీ ఉండవు, కర్మలే ఉంటాయి. అత్యాచారి సత్కర్మలు పీడితునికి లభిస్తాయి. సత్కర్మలు లేని పక్షంలో పీడితుని దుష్కర్మలు తీసి అత్యాచారిపై రుద్దడం జరుగుతుంది అని హెచ్చరించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సచ్చీలత, సౌశీల్యతలకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ప్రవచనం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అందుచేత మనం మన నైతికతను, వ్యవహారాలను సరిదిద్దుకోవాలి. ఏ ఒక్కరి మనస్సు నొప్పించక నీతి, నిజాయితీ, సౌమ్యత, సహృదయంతో జీవితం గడపాలి. ఎలాంటి మనోవాంఛలకు లొంగకుండా దేవుడు మనల్ని సత్యం, సదాచరణ, నీతి, నియమాలపై స్థిరంగా నడిపించాలని వేడుకుందాం. ఆమీన్.
1: అర్పణ శ్రీమతి షరీఫా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రీడ్ బై విసి ప్రమోద్. ప్ర Prime Minister Narendra Modi will visit Haryana, Chandigarh and Punjab today. During his visit to Haryana, the Prime Minister will flag off India's first hydrogen train between Jind and Sonipat at Jind railway station. He will also lay the foundation stone and dedicate to the nation various development projects worth around 14,700 crore rupees at the Eklavya Stadium in Jind and address the gathering on the occasion. Our correspondent reports that the launch of the first hydrogen-powered train marks an important step towards the adoption of clean and sustainable mobility in the railway sector.
3: India has set a new global benchmark with this project. While countries like Germany and China usually run 2 or 3 coach hydrogen trains, India has developed a 10 coach formation. It is designed to carry nearly 2,600 passengers, which is the highest capacity among compared hydrogen trains globally. This hydrogen train is powered by a 3,200 horsepower propulsion system, making it one of the most powerful hydrogen powered train sets in operation. The train is powered by hydrogen fuel cell technology, which converts hydrogen into electricity to propel the train. The process produces only water vapor as a byproduct, resulting in zero carbon emissions during operation. Anand Kumar, Akashwani News, Jind.
2: From Jind, the Prime Minister will travel to Chandigarh and then visit Jalandhar in Punjab to lay the foundation stone and inaugurate multiple development projects. Prime Minister Modi will inaugurate 6 redeveloped Amrit railway stations in Kerala through video conferencing today, along with 75 other Amrit stations across the country. The 6 stations in Kerala are expected to significantly enhance railway infrastructure and passenger amenities across the state. Ahead of the monsoon session of Parliament beginning on 20th July, the BJP-led NDA is set to finalise its floor strategy at a meeting of senior alliance ministers chaired by Defence Minister Rajnath Singh today. The meeting is likely to focus on the NDA's legislative agenda, coordination among alliance partners and a unified strategy to counter the opposition during the session. Union Home Minister Amit Shah will be on a 3-day visit to West Bengal beginning today. Sources said that during the visit, he will participate in programs focused on border security, governance, law and order and development. Tomorrow, Mr. Shah will visit the Jumagaj border outpost in Siliguri and interact with BSF personnel at the 18th Battalion border outpost. The National Testing Agency has declared results of NEET UG 2026 re-exam. Over 11 lakh candidates have qualified for admission to undergraduate medical, dental, Ayush and allied programs. Scorecards of all candidates are available on the official website neet.nta.nic.in. NTA said that the result has been declared in time so that the medical admission and counselling calendar for candidates stays on track. Prime Minister Narendra Modi held a conversation with the Amir of Qatar, Sheikh Tamim bin Hamad Al Thani, and conveyed his condolences on the passing of the father Amir, Sheikh Hamad bin Khalifa Al Thani. In a social media post, Mr. Modi said that the father Amir of Qatar's enduring legacy will continue to guide the two countries as they further strengthen their strategic partnership. He also recalled father Amir's deep affection for India, his warmth towards the Indian community in Qatar, and his steadfast commitment to India-Qatar relations. Gujarat Anti-Terrorist Squad, ATS, has arrested 5 persons in connection with its probe into a terror module of the Pakistan-based Jaish-e-Mohammed, JEM outfit. The arrested persons were identified as Bilal Abid Bhai Shera, Mohammed Ayub Kadiwala, Mohammed Palanpuri, alias Khali Ayub Sansara, Shafia Raiz Mukti and Mohammed Hassan Kardia. They were apprehended from Khadiyal village in Sidhpur Taluka. In men's cricket, host England defeated India by 4 wickets in the second ODI of 3-match series at Sophia Gardens in Cardiff last night to level the series 1-1. After being invited to bat first, Shubman Gill, led men in blue, got bundled out for just 233 runs in 44 overs. Both the teams will now face each other in the series decided on Sunday at the iconic Lord's Cricket Ground. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా దేవీ కీర్తనలు అనంతరం నాట్య కళం వింటారు. ముందుగా వినండి దేవీ కీర్తనలు.

తొలకరిలో పశువులలో వచ్చే వ్యాధులు నివారణ గురించి తెలుసుకుందాం. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పుడు మారే వాతావరణ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవులు, పరాన్నజీవుల వృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి. దీనివలన పశువులు సులభంగా వ్యాధులకు గురి కాబడి మరణాలు సంభవించటం లేదా ఉత్పత్తి తగ్గిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి తొలకరిలో పశువులలో వచ్చే వివిధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశు పోషకుల దగ్గర తెలుసుకోవడం మంచిది. అయితే ఈ వ్యాధుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యాధి గొంతు వాపు వ్యాధి. తొలకరిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. పాస్టరెల్లా మాల్టోసిడా అనే సూక్ష్మజీవి ఈ వ్యాధిని కలుగజేస్తుంది. వ్యాధి ఎక్కువగా గేదెలలో, ముఖ్యంగా పడ్డలలో వస్తుంది. కలుషితమైన మేత, నీటి ద్వారా ఆరోగ్యమైన పశువులకు వ్యాధి సోకుతుంది. పశువులలో అధిక ఉష్ణోగ్రత, మేత తినకపోవడం, పాల దిగుబడిలో ఆకస్మిక తగ్గుదల ఉంటుంది. నోటి వెంట లాలాజలం కారుతూ ఉంటుంది. గొంతు ప్రాంతంలో వాపు ఉండి పశువులు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీనివలన పశువు శ్వాస తీసుకునేటప్పుడు గొరక వంటి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు కనిపించి 1-2 రోజుల్లో సాధారణంగా పశువు చనిపోతుంది. వ్యాధి సోకిన పశువులను వెంటనే మిగిలిన పశువుల నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. వ్యాధి నివారణకు తొలకరి ముందు నుంచే 5 మాసాల పైబడిన అన్ని పశువులకు టీకాలు వేసుకోవాలి. పశువు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలి. ఇక జబ్బవాపు వ్యాధి విషయానికి వస్తే, గేదెలతో పోలిస్తే ఈ వ్యాధి ప్రభావం తెల్ల పశువుల్లో ఎక్కువగా ఉంటుంది. 6 నెలల నుండి 2 సంవత్సరాల వయసు గల ఆరోగ్యకరమైన పశువులు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతూ ఉంటాయి. క్లాస్ట్రిడియం బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారణమవుతుంది. కలుషితమైన ఆహారం మరియు నీరు ఈ వ్యాధి సంక్రమణకు ప్రధాన మూలంగా చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా అధిక జ్వరం మరియు పశువులు తినటం మరియు నెమరు వేయటం మానేయటం ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వ్యాధికారక సూక్ష్మజీవి పశువు తొడ, వీపు కండరాలను ఆశించి వేడి మరియు బాధాకరమైన వాపు కలిగజేస్తుంటుంది. పశువులు కుంటుతూ ఉంటాయి. వాపు కొన్నిసార్లు భుజాలు, ఛాతి మరియు మెడను కూడా ప్రభావితం చేస్తుంది. నొక్కినప్పుడు వాపులలో గ్యాస్ చేరడం ద్వారా గరగరమనే పగిలిన శబ్దం వినపడుతుంది. వ్యాధి సోకిన పశువులలో వాపులు తదుపరి చల్లగా ఉండి నొప్పి లేకుండా ఉంటాయి. కండరాలు కుళ్ళిపోయి వాసన వస్తుంది. లక్షణాలు కనిపించిన వెంటనే 24 గంటల నుండి 48 గంటలలోపు ఎక్కువగా పశువులు చనిపోతూ ఉంటాయి. వ్యాధి సోకిన పశువులను వెంటనే మిగిలిన పశువుల నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ఈ వ్యాధి నివారణకు తొలకరి ముందు నుంచే 5 మాసాల పైబడిన అన్ని పశువులకు టీకాలు వేసుకోవాలి. ఈ కాలంలో వచ్చే ఇంకొక వ్యాధి గురించి తెలుసుకుందాం. దాని పేరు ఆంత్రాక్స్ వ్యాధి. ఈ వ్యాధి పశువులకు మరియు మనుషులకు కూడా ప్రాణాంతకరమైన వ్యాధి. ఈ వ్యాధినే దొమ్మ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి పశువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. కనుక పశు పోషకులకు ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఆంత్రాక్స్ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా పశువులకు సోకుతుంది. ఒకసారి ఏదైనా ప్రదేశంలో ఈ వ్యాధి వస్తే వ్యాధికారిక బ్యాక్టీరియా స్పోరులుగా మారి 100 సంవత్సరాల పైగా భూమిలో ఉండి వ్యాధిని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రదేశంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పశువులకు వ్యాధి సోకుతూనే ఉంటుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలలో ఈ వ్యాధి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో మరియు భూమిని లోతుగా దున్నినప్పుడు భూమిలోని స్పోర్లు పైకి వచ్చి పచ్చికను, నీటిని కలుషితం చేస్తాయి. ఈ విధంగా కలుషితమైన నీరు, మేత తీసుకోవడం వల్ల పశువులకు ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధితో చనిపోయిన కళేబరం కొయ్యటం, తినడం మరియు జోరీకల ద్వారా ఈ వ్యాధి మనుషులకు కూడా సంక్రమిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ ఆంత్రాక్స్ వ్యాధి శరీరంలో అవయవాన్ని సోకే దానిని బట్టి ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. అవేంటంటే పేగు ఆంత్రాక్స్, ఊపిరితిత్తుల ఆంత్రాక్స్ మరియు చర్మ సంబంధ ఆంత్రాక్స్. సాధారణంగా వ్యాధి సోకిన పశువులు బ్యాక్టీరియా విడుదల చేసే విషయం వల్ల అకస్మాత్తుగా చనిపోతూ ఉంటాయి. చనిపోయిన పశువుల ముక్కులు, చెవుల ఆసనం నుండి రక్తం గడ్డకట్టకుండా కారుతూ ఉంటుంది. పశువు శరీరం చనిపోయిన తర్వాత గట్టిగా మారుతూ

కొన్నిసార్లు పశువులలో విపరీతమైన జ్వరము, వణకటం, పారటం, ఊపిరి భారంగా పీల్చడం ఉంటుంది. దొమ్ము ప్రదేశంలో వాపు ఉంటుంది కనుక ఈ వ్యాధిని దొమ్ము వ్యాధి అని కూడా అంటారు. 2-3 రోజుల్లో వ్యాధి ముదిరి పశువు కింద పడి కొట్టుకుని మరణిస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, వ్యాధితో చనిపోయిన పశువు శరీరం నిండా బ్యాక్టీరియా ఉంటుంది కనుక ఒకవేళ పశువు శరీరం కోసిన ఎడల గాలి తగిలిన వెంటనే బ్యాక్టీరియా స్పోర్లుగా మారిపోతూ ఉంటుంది. ఈ స్పోర్లు పీల్చిన ఆహారం ద్వారా తీసుకున్న పశువులలో మరియు మనుషుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు జోరీకల ద్వారా కూడా బ్యాక్టీరియా స్పోర్లు మనుషుల్లో చర్మ సంబంధ ఆంథ్రాక్స్ వ్యాధిని కలుగజేస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యాధితో చనిపోయిన పశువును కొయ్యడం కానీ తినడం కానీ చేయకూడదు. వ్యాధితో చనిపోయిన పశువును అలాగే పూడ్చి లేదా కాల్చివేయాలి. పశువు శరీర సైజును బట్టి కనీసం 6 అడుగుల లోతు గోతిని మెరక ప్రదేశంలో తీయాలి. సున్నము, ఉప్పు కలిపి పశువును పూడ్చివేయాలి. కాల్చే పద్ధతిలో 2 అడుగుల లోతులో గోతిలో కొయ్యమొద్దులు పెట్టి గోతి మీద ఇనుప కడ్డీలను క్రాస్గా ఉంచి దానిమీద పశువు కళేబరం ఉంచి పూర్తిగా తగులబెట్టాలి. ఈ విధంగా చేయటం వలన బ్యాక్టీరియా పూర్తిగా నాశనం చేయబడుతుంది. అయితే కొంతమంది ఈ పశువు చనిపోయిన తర్వాత దాన్ని రోడ్డు పక్కన పడేయటం అవి చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే, కుక్కలు లేదా ఇతర జంతువులు ఏమైనా పశువు శరీరాన్ని ఆహారం కొరకు చీల్చినప్పుడు ఆ బ్యాక్టీరియాకి గాలి సోకి స్పోరులుగా మారి ఆ ప్రదేశాన్ని కలుషితం చేసే అవకాశం ఉంది. దీని నివారణ చర్యలు ఏమిటంటే, వ్యాధి సోకిన అనారోగ్య పశువును మంద నుంచి వేరు చేసి పశు వైద్యుణ్ణి సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకొని చికిత్స చేయించుకోవాలి. మిగిలిన ఆరోగ్యకరమైన అన్ని పశువులకు పశు వైద్యుల సహాయంతో ఆంథ్రాక్స్ స్పోర్ వ్యాక్సిన్ వేయించాలి. కొత్తగా పశువులు కొనేవారు సాధ్యమైనంత వరకు ఆంథ్రాక్స్ వ్యాధి ఉన్న ప్రదేశంలో పశువులు కొనకపోవడం మంచిది. ఒకవేళ వ్యాధితో పశువులు చనిపోతే దాంతోపాటు అది తినిన మేత, నీరు, ఆ ప్రదేశంలో నేల కూడా కనీసం 6 అంగుళాలు తీసి పశువుతో పాటు పూడ్చి వేయాలి లేదా కాల్చివేయాలి. గచ్చునేల అయితే మరిగే నీటిలో సున్నం కలిపి ఆ ప్రదేశాన్ని పూర్తిగా కడగాలి. ఆంథ్రాక్స్ వ్యాధి ఉన్న ప్రదేశాలలో ముందుగానే టీకాలు తీసుకొని ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా కొంతవరకు నివారించవచ్చు.

0: ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: TG20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్దిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ
2: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే ఒక రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి

0: తెలియజేస్తూ,
1: వాళ్ళవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టుండే ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి వాళ్ళవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి కానీ రేపు పొద్దున తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరిగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే, విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. దానిలో దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట హస్తకళలు చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ధి పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తువులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: గణేష్ మరియు శ్రీ గణేష్ వయోలిన్ నాదం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 క్యాచ్ ద రైన్ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఎం శివప్రసాద్, అదనపు కమిషనర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ. అనంతరం రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. పదకొండు గంటలకు గుర్తు చేసుకుందాం, 11:30 చిత్రగీతాలు, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 శ్రీ డివి మోహనకృష్ణ గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు. 1:10 చిత్రగీతాలు, 1:30 వనితవాణి కార్యక్రమంలో చిన్నపిల్లల్లో స్థూలకాయం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం మీద డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు, 3:00 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీఇన్ టైం, 4:00 యువలయ, 5:00 చిత్రగీతాలు, 5:30 చిత్రగీతాలు, 6:30 పల్లెసీమల్లో రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి నక్షత్రకుడి పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ రాజులపాటి వీరాచారి, హార్మోనియం శ్రీ బొచ్చ సత్యనారాయణ. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార విశేషాలు వింటారు. చిత్రగీతాలు, 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:32 చిత్రగీతాలు, 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. 8:00 సైన్స్ మరియు పర్యావరణం కార్యక్రమంలో నిత్య జీవితంలో సైన్స్ అనే అంశం మీద డాక్టర్ చల్ల కిషోర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్

0: రైల్వే స్టేషన్ లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జింద్లో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని ఈ 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బోర్డర్ అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బోర్డర్ అవుట్పోస్ట్లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పూరి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో ఇద్దరు మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్ డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టువులైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళ రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతోంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2వ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సీ హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సీ U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ 2.9 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 74వ శ్లోకం. సంజయ ఉవాచ.

అద్భుతం రోమహర్షణం. సంజయ ఉవాచ. సంజయుడు పలికెను ఇతి ఈ విధంగా మహాత్మనః మహాత్ముడైన వాసుదేవస్య శ్రీకృష్ణుడు యొక్క చ మరియు పార్థస్య అర్జునుడి యొక్క ఇమం ఈ అద్భుతం ఆశ్చర్యకరమున్ను రోమహర్షణం పులకింతలు కలిగించేదియున్ను అయినటువంటి సంవాదం సంభాషణను అహం నేను అశ్రౌషం విన్నాను.

అద్భుతం రోమహర్షణం. సంజయుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ మహాత్ములే. వారిద్దరి మధ్య జరిగిన ఈ సంవాదం ఆశ్చర్యకరంగా ఉంది. దాన్ని తలుచుకుంటే ఒళ్ళు పులకరింతలుగా ఉంది. అలాంటి ఆ సంవాదాన్ని నేను విన్నాను. పక్షపాతరహితులైన బయటి వ్యక్తులు ఈ గీతాశాస్త్రాన్ని విన్నప్పుడు వారికి కలిగేది కలుగవలసినది అయిన అనుభూతిని వివరించేందుకోసమే వ్యాసమహర్షి ఈ సంజయ వాక్యాలను మనకు వినిపిస్తున్నాడు.

0: అద్భుతం రోమహర్షణం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ అంశంపై శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక అందించిన వివరాలు వింటారు. ప్రకృతి మనిషికి ఎంతో అపురూపమైన సంపదను ప్రసాదించింది. అనేక వనరుల్ని సహజసిద్ధంగా అందించింది. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన అవసరాలకు తగినట్టు వాటిని ఉపయోగించుకోవడమే కాదు, తరువాతి తరాలకు అంతే భద్రంగా అందించడం కూడా మన బాధ్యత. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, ఇవన్నీ మానవ మనుగడను నడిపించే పంచభూతాలు. వీటిని వినియోగించుకుని శక్తివంతంగా మారుతూ భారతదేశం ప్రపంచ దేశాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కోట్ల కాంతి తరంగాల దూరంలో ఉన్న సూర్యకాంతి మానవ జీవితాన్ని, భూమిపై సకల ప్రాణికోటిని నడిపిస్తోంది. సూర్యకాంతిని ఒడిసిపట్టి దానిని మిగిలిన సమయాల్లో ఉపయోగించుకోగలిగితే, మానవ జీవన విధాన వరవడిలో దానిని భాగస్వామ్యం చేసుకోగలిగితే, అది పర్యావరణానికి మేలు చేయడమే కాదు ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో ఓ సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంగా ప్రజల ముందుకు వచ్చిన ఈ పథకంలో భాగంగా ఇంటి రూఫ్టాప్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చుకునేందుకు సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం కింద నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను పొందవచ్చు. అలాగే మన అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను తిరిగి ప్రభుత్వానికి విక్రయించే అవకాశాన్ని కూడా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సోలార్ ప్యానెల్స్ అమర్చుకునేందుకు బ్యాంకుల నుంచి పూచీకత్తు లేని రుణ సౌకర్యాలను కూడా కల్పిస్తోంది. 1 నుంచి 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న వారికి కేంద్రం నుంచి 30,000 నుంచి 60,000 రూపాయల వరకు సబ్సిడీ అందుతుంది. అలాగే 3 కిలోవాట్లు అంతకు మించి సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న వారికి 78,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తోంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత సబ్సిడీని అందిస్తూ సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సొంత ఇల్లున్న ప్రతి కుటుంబం ఈ సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి అర్హులే. భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇంధన వినియోగదారు. అంతేకాదు, సౌరశక్తి ఉత్పత్తిలోనూ ముందంజలోనే దూసుకుపోతోంది. విద్యుత్తును ఉత్పత్తి చేయడంలోనూ ప్రజాభాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. కోటి ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం వల్ల శిలాజ ఇంధన విద్యుత్పై దేశం ఆధారపడడాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రణాళికలను రూపొందించింది. భానుడి నుంచి నేలకు జాలువారే కిరణాలను ఉడిసిపట్టి ఆ శక్తి నుంచి విద్యుత్ను తయారు చేసి ఉపయోగించుకోవడం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, ప్రకృతి సహజ వనరుల్ని ఉపయోగించుకునే విధానాల్ని ప్రజలకు అలవాటు చేయడం ద్వారా భూమిపై కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని సాధించడం, ఇంధన అవసరాలను 50% పునరుత్పాదక వనరుల ద్వారా తీర్చడం, ఇవన్నీ ఇందులో అంతర్లీనంగా దాగి ఉన్నాయి. సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా పేద మధ్యతరగతి వర్గాల వారి విద్యుత్ బిల్లుల్ని తగ్గించటమే కాదు, మిగులు విద్యుత్ను డిస్కంలకు అమ్మడం ద్వారా ఆర్థిక సాయాన్ని కూడా అందుకుంటున్నాయి అనేక కుటుంబాలు. అదనంగా ఉన్న విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1,500 నుంచి 3,000 రూపాయల వరకు, సంవత్సరానికి 17,000 నుంచి 18,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాయి. సోలార్ ప్యానళ్ల జీవితకాలం 25 ఏళ్ల పాటు ఉండడంతో సుమారు 5

0: నుంచి 7 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడి ఆదా అవడమే కాదు, దీర్ఘకాలంలో కరెంటు బిల్లుల ఖర్చు కలిసి రావడంతో లక్షల రూపాయల ఆదా జరుగుతుంది. సొంత ఇల్లున్న ప్రతి కుటుంబం ఈ సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకానికి అర్హులే. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. అలాగే జాతీయ పోర్టల్ ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవాలి. సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకంలో ప్రభుత్వాలు మహిళా లబ్ధిదారులకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, కమ్యూనిటీ భవనాలు ఇలా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ సోలార్ పవర్తో కరెంటు ఖర్చులను తగ్గిస్తూ వస్తున్నాయి. ఈ పథకానికి నమోదు చేసుకునేందుకు అర్హతలు: భారతదేశ పౌరుడై ఉండాలి, ఇంటి పైకప్పు సోలార్ ప్యానెల్ అమర్చడానికి వీలుగా ఉండాలి, అలాగే విద్యుత్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఇంతకుముందు సోలార్ ప్యానెళ్ల కోసం మరే ఇతర సబ్సిడీని పొంది ఉండకూడదు. పిఎం సూర్య ఘర్ జాతీయ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్రం ఇంకా విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకున్న అనంతరం రూఫ్టాప్ సోలార్ ప్యానెల్కు ఇందులో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వివరాల్ని పరిశీలించిన అనంతరం 30 రోజుల వ్యవధిలో సబ్సిడీ అర్హులైన వారి ఖాతాల్లోకి చేరుతుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకంలో మహిళల అభ్యున్నతి కోసం అనేక ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సోలార్ సఖి పేరుతో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ సోలార్ ప్యానెళ్ల నిర్వహణలో వారికి శిక్షణ అందిస్తున్నారు. ఇలా శిక్షణ అందుకున్న అతివలు తమ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకుంటూ ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు, విద్యుత్ సరఫరా నిరంతరంగా సాగడం వల్ల తమ ఇంటి వ్యాపార అవసరాల నిర్వహణను నిరాటంకంగా నిర్వహించగలుగుతున్నారు. భూతాపం రెట్టింపు వేగంతో పెరగడానికి కారణం భూమిపై నానాటికీ పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు, అనేక వ్యర్థాలు. వీటిని తగ్గించాలంటే అది ఒక వ్యక్తి వల్ల, కేవలం కొందరి పట్టుదల వల్ల సాధ్యమయ్యే పని కాదు. ప్రజలంతా తమ వంతు భాగస్వామ్యాన్ని వహిస్తేనే ప్రపంచ ప్రగతిలో భారతదేశము తన విజయవాణిని ధీవంతంగా ఎగురవేయగలుగుతుంది. సహజ వనరుల్ని శక్తి సంపదగా మలుచుకున్న దేశం మట్టి నుంచి మాణిక్యాలను సృష్టించగలుగుతుంది. అసమానతలు లేని ఆర్థిక సామ్రాజ్యాన్ని స్థాపించగలుగుతుంది. నిరంతర ప్రగతి గమనాన్ని నిర్దేశించగలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ఈ అంశంపై శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రికి అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
1: కార్యక్రమం తర్వాత వినండి. కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు నాటకం ఆధునిక ధోరణులు ఈ అంశాన్ని గురించి ఆచార్య ఎస్ గంగప్ప గారి ప్రసంగం వినండి.
2: తెలుగు నాటక సాహిత్యం నన్నయ భారతంతో ప్రారంభమైనా తెలుగు నాటకం మాత్రం 19వ శతాబ్దిలో ప్రారంభమైంది. దీనికి ఆంగ్ల నాటక ప్రభావంతో పాటు పార్సీ నాటక రంగ ప్రభావం ఉంది. ఈ పార్సీ నాటక రంగం సంచార నాటక రంగంతో ఇతర ప్రదేశాలకు వెళ్ళి నాటకాలు ప్రదర్శించేది. పార్సీ నాటక రంగ ప్రభావంతో మొదట మహారాష్ట్రులు, కర్ణాటకలు, ఆవెనుక ఆంధ్రులు నాటక ప్రదర్శనలు ప్రారంభించారు. ధారవాడ నాటక కంపెనీ వారు 1880లో రాజమండ్రిలో పాక వేసి నాటకాలు ప్రదర్శించారు. ఆ సందర్భంలో మిత్రుల ప్రోత్సాహంతో కందుకూరి వీరేశలింగం పంతులు గారు షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆంగ్ల నాటకానికి చమత్కార రత్నావళి పేరుతోనూ, శ్రీహర్షకృత సంస్కృత రత్నావళిని రత్నావళి పేరుతోనూ అనువదించి ధారవాడ నాటక కంపెనీ వారు వేసిన పాకలోనే ప్రప్రథమంగా రాజమండ్రిలో ప్రదర్శించారు. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆనాడు ఆ నాటకాలను చూసి మురిసిపోయారట. అలాగే కందుకూరి వారి వ్యావహారిక ధర్మబోధిని అనే ప్రహసనము 1880లోనే రాజమండ్రిలో బాలికోన్నత పాఠశాలలో ప్రదర్శింపబడింది. 1880లో నాటక రచనా ప్రదర్శనలు ప్రారంభమైనా 1860లోనే కోరాడ రామచంద్ర శాస్త్రి నాటకం మంజరీ

0: మధుకరీయం రచితం. అది ప్రదర్శించినట్లు లేదు. 1860-80 మధ్యలో సంస్కృత ఆంగ్ల నాటక అనువాదాలు వెలువడ్డాయి. 1872 కొక్కండ వెంకటరత్నం పంతులు గారి నరకాసుర విజయ వ్యాయోగము సంస్కృతం నుంచి, 1875 వావిలాల వాసుదేవ శాస్త్రి గారి షేక్స్పియర్ జూలియస్ సీజర్ అనువాదము వచ్చాయి. 1880 వావిలాల వారు నందకరాజ్యమనే స్వతంత్ర నాటకం రచించారు. అదే సంవత్సరం గురజాడ శ్రీరామ్మూర్తి గారు షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకాన్ని వెనిస్ వనజ నాటకం అనే పేరుతో అనువదించారు. ఇవేవీ ప్రదర్శనకు నోచుకున్నట్టు లేదు. 1880-84 మధ్య కాలంలో గుంటూరులో ఫస్ట్ కంపెనీ కోసం కొండుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆ వెనుక దామరాజు పుండరీకాక్షుడు గారు, ఏలూరులో 1883 వడ్డాది సుబ్బారాయుడు గారి వేణీసంహార నాటకానువాదము, 1884 నుంచి నాదెళ్ల పురుషోత్తం కవి గారు, 1889 నుంచి చిలకమర్తి వారు నాటక రచనా ప్రదర్శనలు ప్రారంభించారు. కాగా రాయలసీమలో బళ్ళారిలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు 1886 చిత్రనళీయం విషాద సారంగధార మొదలు 28 నాటకాలు, అదే రీతిగా కోలాచలం శ్రీనివాసరావు గారు చారిత్రక నాటక పితామహుడుగా 28 నాటకాలను, ప్రత్యేకించి రామరాజు చరిత్ర ప్రసిద్ధ నాటకం రచించి దాని విశిష్టతను ప్రకటించుకున్నారు. గద్యపద్య గేయాత్మకంగా ఈ రచనలన్నీ కూడా సాగాయి. పద్య పఠనము ధర్మవరం వారు పెట్టింది పేరు. కోలాచలం వారి ప్రసిద్ధ నాటకాలన్నిట బళ్ళారి రాఘవ ప్రధాన భూమికలు నిర్వహించారు. 1897-1928 వరకు తెలుగు నాటకం 3 పువ్వులు 6 కాయలుగా ప్రసిద్ధి పొందడం, వైవిధ్యభరితంగా రచించబడడమే కాదు ప్రదర్శన ప్రాముఖ్యం వహించడం విశేషము. 1897 గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం, వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం వరుసగా సాంఘిక చారిత్రక నాటకాలు ప్రదర్శింపబడడం విశేషము. విశేష కీర్తిని ఆర్జించడం విశేషాల్లో విశేషం. ఆ వెనుక తిరుపతి వెంకట కవులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు, బల్జేపల్లి కాళ్ళకూరి, ధర్మవరం గోపాలాచార్యులు, దామరాజు పుండరీకాక్షుడు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, త్రిపుర్నేని విశ్వనాథ, దువ్వూరి ప్రభృతులు ప్రసిద్ధ నాటకకర్తలుగా ప్రసిద్ధి పొందారు. వీరందరి నాటకాలు ప్రదర్శితం. 1929 నుంచి తెలుగు నాటకం పోకడ లేదు. 1929 ఆంధ్ర నాటక కళాపరిషత్తు స్థాపన జరిగింది. నాటక పోటీలు ప్రారంభమయ్యాయి. జాతీయోద్యమ ప్రభావంతో దేశభక్తి, హరిజనోద్ధరణము, మహిళాభ్యున్నతి, హేతువాదం, మానవతావాదం మొదలైనటువంటి ఈ వాదాలతో అనేక రకాలైన నాటకాలు రచింపబడి ప్రదర్శింపబడుతూ వచ్చాయి. కాగా ఆధునిక నాటక ధోరణులు, ఆధునిక యుగంలో కొందరు ప్రసిద్ధులు సినీ టీవీ రంగాలకు తరలిపోగా ఆచార్య ఆత్రేయ, కొరపాటి లాంటి నాటకకర్తలు ఈ లోకమే వదిలి వెళ్లారు. అయినా కొందరు నాటక రచనా ప్రదర్శనల్లో విజయం సాధించారు. ఈ రచయితలందరూ సామాజిక స్పృహ ఉన్నవారే. ఈనాడు మనం సమాజంలో చూసే అనేక సమస్యలు నాటకాలకు ఇతివృత్తాలు. వాటి పరిష్కారాలు సైతం చూడగలము. కేవలం జీవనంలో మార్పులు, మానవ సంబంధాల్లో తేడాలు, ధన ప్రాధాన్యము, వృద్ధాప్య సమస్యలు, స్త్రీవాద దళితవాదాలు నాటకాల్లో ప్రాముఖ్యం వహించాయి. సమాజంలో జరుగుతూ ఉన్న ప్రతి అన్యాయాన్ని చూచి నాటకకర్త చలించిపోయి వాటినన్నిటినీ నాటకాల్లో చూపించారు. కుటుంబ సంబంధి సమస్యలు, మారిన రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులను బట్టి కుటుంబ జీవనంలో పలు పరిణామాలు వచ్చాయి. మానవ సంబంధాల్లో తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందుకు విఎస్ కామేశ్వరరావు గారి సత్యం శోచితుమర్హసి నాటకం, కావిరి సత్యనారాయణ గారి ముఖచిత్రం మంచి ఉదాహరణలు. చదివించిన తల్లిదండ్రులను లెక్క చేయకపోవడం గమనించగలం. పాటిబండ్ల ఆనందరావు, మానస సరోవరం, నీతి చంద్రిక నాటకాలు చక్కటి ఉదాహరణలు. ధన ప్రాధాన్యం కలిగిన నాటకాలు, అధిక ధనం వల్ల వచ్చే అనర్థాలను వివరించే నాటకాలు వచ్చాయి. డి విజయభాస్కర్ ఋత్విక్ నాటికలో, ద్విభాష్యం రాజేశ్వరరావు గారి పులిస్వారి, స్నిగ్ధ సద్గతి, ధనాధిక్యం వల్ల వచ్చే మార్పులను ఈ నాటకాల్లో మనం చూడవచ్చు. విద్యా ప్రమాణాల పతనం, విద్యాలయాలు ధన సంపాదనాలయాలే. కార్పొరేట్ కళాశాలల్లోని చదువు సంధ్యలు పిల్లల జీవితాల్లో తెచ్చే అనర్థాలను వివరించే నాటకాలున్నాయి. కావూరి సత్యనారాయణ శ్వేతపత్రం, ఆకేళ్ల పెద్దబాల శిక్ష, జి నాగేశ్వరరావు సరస్వతి నమస్తుభ్యం, వల్లూరి శివప్రసాద్ హింసధ్వని మొదలైన నాటికలు విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను చిత్రీకరించాయి, అనర్థాలను వివరించారు. న్యాయ వైద్య వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, న్యాయ వ్యవస్థ దిగజారుతూ ఉన్నటువంటి విశేషాలని, ధర్మాన్ని రక్షించాల్సిన చట్టము వ్యతిరిక్తమైన తీరుకు పిటి మాధవ్ నల్లకోటు నవ్వింది, ఎస్వి సుబ్బారెడ్డి గారి జాతిస్మరామి ఉత్తమ ఉదాహరణలు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రాణరక్షణ చేయవలసిన వైద్య వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపే ఎస్ కోటేశ్వరరావు గారి నరకం మరెక్కడో లేదు, డాక్టర్ కన్నిమళ్ళ ముద్రా రాక్షసం, ఎస్ఏ రావు ట్రీట్మెంట్ అనే నాటకాల్లో వివరించడం జరిగింది. కాగా పోలీసు వ్యవస్థ, రక్షించవలసిన రక్షకభటులు భక్షించడం వల్ల పోలీసు వ్యవస్థలో వచ్చిన దుస్థితిని తెలిపే నాటకాలు వచ్చాయి, మల్లికార్జునరావు ఆశయాబద్ధతే లోకే. అలాగే పిటి మాధవ్ రచించిన నన్నెక్కించండి బోను అనే నాటికల్లో పోలీసు వ్యవస్థ పతనమైన తీరుని చాలా విశిష్టంగా వివరించారు. కాగా ఈనాడు పీడిస్తూ ఉన్న వృద్ధాప్య సమస్యలు, సమాజంలో ఈనాడు వృద్ధుల సమస్యలు అనేకం, కుటుంబంలో మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు అనేకం, ఉమ్మడి కుటుంబాలు కనిపించకుండా పోయాయి. ఆకేళ్ల రేపటి శత్రువు నాటికలో వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. గూడూరి విశ్వనాథ శాస్త్రి వీలునామా నాటికలో మూడు తరాల జీవితాలని చిత్రించారు. వృద్ధాప్యంలో ఎవరూ దుస్థితికి పోకూడదని వీలునామా రాసి రిజిస్టర్ చేయిస్తాడు. కొడుకుకు డబ్బు కోసం తండ్రికి పెట్టే బాధలు, మనవుడు వాటిని తప్పించిన తీరు నాటకీకరించడం జరిగింది. ఇక స్త్రీవాదం, ఆధునిక యుగంలో ప్రధానంగా సమాజంలో స్త్రీవాదంతో పాటు దళితవాదము ప్రబలంగా కనిపిస్తాయి. స్త్రీవాద దృక్పథంతో రచితమై ప్రదర్శితమైన ప్రసిద్ధ నాటిక ఆకేళ్ల అమ్మ సంచలనం రేకెత్తించింది. ఇంతకంటే స్త్రీ విమోచనతో పాటు వ్యక్తి వికాసము, వరకట్న నిర్మూలనము, లింగ వివక్ష అనే మూడంశాలపై స్త్రీవాదం సాగుతుంది. విఎస్పి తెన్నేటి మానసవీణలో రచయిత నవలల్లో స్త్రీ ఔన్నత్యాన్ని చూపుతూ ఉన్న భార్యను శంకిస్తాడు. పురుషాహంకారం మీద దెబ్బతీస్తుంది భార్య. వీరపల్లి వీణాపాణి సాలభంజిక నాటికలోనూ, కేకేఎల్ స్వామి అగ్నిపథం నాటికలోనూ వరకట్న పిశాచానికి గురైన స్త్రీల పరిస్థితిని వివరించారు. ఇంతకంటే ఆకెళ్ల కాకి ఇంగిలి నాటిక స్త్రీవాదానికి చక్కటి ఉదాహరణ. వీటికంటే లింగ వివక్ష ఏవి మల్లేశ్వరరావు గారు చాలా చక్కగా చిత్రించారు. ఇద్దరు కొడుకులు తండ్రి వినాశనానికి ప్రయత్నిస్తే వద్దనుకున్నటువంటి కూతురు తండ్రిని రక్షిస్తుంది. అమ్మాయిలు అక్కర్లేదనుకునే వారికి ఇది కనువిపుగా ఉంటుంది. గిరిజన సమస్యలు, అనాదిగా దోపిడీకి గురి అవుతూ ఉన్న గిరిజనుల చైతన్యాన్ని తెలిపే నాటిక వాగ్దేవి అరణ్యపర్వం. గిరిజనులు సైతం చైతన్యవంతులై తిరుగుబాటు చేస్తారు ఈ నాటికలో. రాజకీయ ఇతివృత్తాలు, డి విజయభాస్కర్ కాలకూటం ఈ నాటిక కుళ్ళు రాజకీయాలను అద్దం పడుతుంది. కందిమళ్ళ సాంబశివరావు నల్లసముద్రం ఈనాటి రాజకీయాల దుస్థితికి చక్కటి ఉదాహరణ. మనోవిశ్లేషణాత్మక నాటికలు కూడా ఉన్నాయి. ఏ భాస్కర చంద్ర ముళ్ళకిరీటం, కందిమళ్ళ ఉప్పు కప్పురంబు, రావి వెంకటచలం గారి విరజాజీ, కె రామచందర్ లిఫ్ట్, విఎస్ కామేశ్వరరావు గారి తీర్పు మనోవిశ్లేషణాత్మక నాటకాలకు చక్కటి ఉదాహరణలు. హాస్య నాటకాలు, హాస్యప్రధాన నాటికలు వెలిశాయి. మానవ జీవితంలో హాస్యానికి ఎంతో ప్రాధాన్యముంది. కష్టాలు కడగండ్లతో బాధపడే ప్రజానీకానికి హాస్యము ఊరట కలిగిస్తుంది. నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును అని జాషువా కవి నవ్విను గూర్చి చెప్పిన మాటలు చాలా ప్రధానము. గండవర్పు సుబ్బరామరెడ్డి గారి నిత్యశంకితుడు, కప్పగంతుల మల్లికార్జునరావు గారి బ్రహ్మచారులకు మాత్రమే అనే నాటికల్లో హాస్యము చాలా చక్కగా ప్రదర్శితమైంది. ఈ విధంగా తెలుగు నాటక రంగంలో ఇటీవలి కాలంలో వచ్చిన వివిధ నాటకాల్లో సామాజిక స్పృహతో నాటకకర్తలు రచించి ప్రదర్శనలో ప్రసిద్ధిని సాధించారు. వివిధ రీతుల నాటక రంగంపై ప్రదర్శితమై కొన్ని నంది అవార్డులకు దోచుకున్నాయి. ఈనాడు నాటక కళా పరిషత్తుల వల్లనే మన తెలుగు నాటకము బతికి బట్టగడుతూ ఉందని, ఆ విషయము ఆంధ్రులకిది గర్వకారణమని ఆనందించదగ్గ విషయం. జై తెలుగు నాటకం.
1: మీరింతవరకు తెలుగు నాటకం ఆధునిక ధోరణులు ఈ అంశాన్ని గురించి ఆచార్య ఎస్ గంగప్ప గారి ప్రసంగం విన్నారు.
2: ఉదయరేఖల్లో ఇప్పుడు వినండి.

పూజ్య బాపూజీ తన రచనల్లో అణుబాంబు గురించి ఈ విధంగా వ్రాశారు. అణుబాంబు పేలిన సందర్భంగా సత్యాహింసల గతి ఏమిటి, వాటి ప్రాముఖ్యత పెరిగింది. ఆత్మశక్తి అనంతం, అందరిలో ఉన్న ఈ శక్తి, నిద్రాణమై ఉన్న ఈ శక్తి మేలుకొని చేయవలసిన దానిని చేస్తుంది. అయితే దానిని తెలుసుకుని పాటించాలి. కనుక ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సత్య అహింసలను అనుసరించాలి. ఆటంబాంబు అహింసను గుర్తు చేసుకునేటట్టు చేస్తుంది. అయితే చిరుతిళ్లతో మొహం ఒత్తి ఆ భావం పోగానే ఇతోధికంగా వాటిని ఆస్వాదించేవారి పద్ధతిలో అణుబాంబు మీద అసహ్యత గతించగాని హింసవైపు మనిషి మొగ్గడా అనునది ప్రశ్న. దీనికి సమాధానం ఆ భగవంతునికే ఎరుక. వినాశాత్మకంగా వాడబడిన అణుబాంబు నిర్మాణాత్మకంగా కూడా పనికి వస్తుంది. అణుబాంబు వినాశక శక్తి, జపాను వారిని కాళ్లబేరానికి తెచ్చింది. హింసను హింస పెంచినట్టే అణుబాంబులు ఏదో రూపంలో ప్రతీకారతత్వాన్ని పెంచుతాయి. నా మాటను మరోసారి చెబుతున్నాను, గ్రంథాలలోని సూక్తులు కావు ఇవి, అనుభవంతో రంగరించి ఆరగించుకున్న సత్యాలు. మార్క్స్ మూలర్ మహాశయుడు చెప్పినట్టు నిజాన్ని నమ్మనివారు ఉన్నంతకాలం పునశ్చరణ చేస్తూనే ఉండాలి. సత్యాహింసల ఎదుట విధ్వంసక శక్తి అణుబాంబు ఆత్మపరంగా నిర్వీర్యమై తలవంచింది. ఆధ్యాత్మికం ముందు భౌతికం గతి అంతే. నేనేమీ కొత్త విషయాన్ని చెప్పటం లేదు, సాక్షీభూతమైన సత్యాన్ని వివరిస్తున్నాను. ఈ శక్తి రంగురూపాలతో నిమిత్తం లేకుండా ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి శిశువు యొక్క అంతరంగంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని విస్మరిస్తే నాశనమే శరణ్యం. ఏమిటి, బురదలోంచి పద్మం ఉద్భవిస్తుంది అని ఒక్కోసారి అనిపిస్తుంది, కాని అది భగవంతుని దయ, మానవుని క్రియాసిద్ధి కాదు. మానవునికైతే చెడు నుంచి చెడు, మంచి నుంచి మంచి వస్తుందని తెలుసు. అదేవిధంగా విధ్వంసక శక్తి కలిగిన అణుబాంబు వలన ఒక విధంగా ఆ దుష్టశక్తి ప్రతాపమే సత్య అహింసల ఔన్నత్యాన్ని తెలియజెప్పింది అనే విషయం మాత్రమే కాకుండా ఆ అణుబాంబుకు గల శక్తి నిర్మాణాత్మక కార్యాలకు పనికి వస్తుందనే విషయం కూడా అవగతమవుతుంది. ఇది సాధ్యం కాని యుద్ధోన్మాదులకు గుర్తుకు రావడం లేదు, వచ్చినా దాన్ని అణగదొక్కుతారు. పూర్వకాలంలో యుద్ధమని, యుద్ధ సాంప్రదాయాలని ఉండేవి. ఇప్పుడవేమీ లేవు. ఏ విధంగానైనా గెలుపు సాధించు అని నేటి సూత్రాన్ని అనుసరించి మిత్రరాధ్యాలు చేసిన రాక్షస కృత్యం జపాను దేశపు ఆత్మను అంతం చేయబోనింది. ముందు ముందు ఏమవుతుందో గాని ప్రస్తుతం మన కళ్ల ముందు ఆబాల గోపాలం ఆ దేశంలోని ఒకనొక ప్రాంతంలో అట్టుడికిపోయారు. దీని నీతి ఏమిటి, బాంబును బాంబుతోనూ, హింసను హింసతోనూ మట్టుపెట్టడం సాధ్యం కాదు. మానవజాతి అహింసా మార్గాన్ని అవలంబించి మాత్రమే హింసను ఎదిరించగలదు. హింస రోగ విముక్తికి అహింసయే ఔషధం. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే జయించవచ్చును. ద్వేషం ఆ ద్వేష ప్రభావాన్ని, గాఢత్వాన్ని ఎక్కువ చేసి మరింత ద్వేషం కలిగేటట్టు చేస్తోంది. నేను ఆ మాటలను పునశ్చరణ చేస్తున్నాను. ఎన్నో మార్పులు చేశాను, స్వయంగా ఆచరించి అనుభవంతో చెబుతున్నాను. ఇదేమీ కొత్తది కాదు. ఆ భూమి, ఆకాశాలు, పర్వతం, ప్రకృతి అంత పురాతనమైన సత్యం. నరనరాల్లో నాలో ఇది జీర్ణించుకుపోయింది. మీరా భజన్స్.

0: ఇంతవరకు ఉదయరేఖలో కార్యక్రమం విన్నారు. 102.9 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 8 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: బారిష్కే పానీకి ఏక్ ఏక్ బుంద్ కో హమే బచానా హై తో మేరా ఖాస్ ఆగ్రహ హై వర్షా కా బుంద్ బుంద్ పానీ హమ్ మిల్ కర్ కే బచాయే.
2: చల్ హై తో హమ్ హై. ఆయే ఘరో ఆఫీసో మే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తక్నీక్ అప్నాయే. రీచార్జ్ పిట్ ఆర్ షాఫ్ట్ బన్వాయే. అనుపయోగి బోర్వెలో కో ఠీక్ కరే. జలాశయం సే గాద్ నికాలే. అధిక సే అధిక పేడ్ లగాయే. ఇస్ బారిష్ ఆయే జుడే క్యాచ్ ద రెయిన్ అభియాన్ సే.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. प्रधानमंत्री नरेंद्र मोदी आज हरियाणा के जींद और सोनीपत के बीच भारत की पहली हाइड्रोजन चालित रेलगाड़ी को रवाना करेंगे. दिल्ली सरकार ने नवाचार और स्वरोजगार को बढ़ावा देने के लिए 400 करोड़ रुपए के स्टार्टअप और इसके नीतिगत ढांचे को मंजूरी दी. राष्ट्रीय परीक्षा एजेंसी ने नीट यूजी पुनर्परीक्षा के परिणाम घोषित किए. गुजरात आतंकरोधी दस्ते ने आतंकवादी संगठन जैश ए मोहम्मद से जुड़े 5 लोगों को पाटन जिले से गिरफ्तार किया. और क्रिकेट में इंग्लैंड ने दूसरे एक दिवसीय मैच में भारत को 4 विकेट से हराकर 3 मैचों की श्रृंखला 1-1 से बराबर की. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज हरियाणा, चंडीगढ़ और पंजाब का दौरा करेंगे.

0: personnel at the 18th Battalion Border Outpost. He will also inaugurate and lay the foundation stone for various development projects related to the BSF. Prime Minister Narendra Modi held a conversation with the Amir of Qatar, Sheikh Tamim bin Hamad Al Thani, and conveyed his condolences on the passing of the father Amir, Sheikh Hamad bin Khalifa Al Thani. In a social media post, Mr. Modi said that the father Amir of Qatar's enduring legacy will continue to guide the two countries as they further strengthen their strategic partnership. He also recalled father Amir's deep affection for India, his warmth towards the Indian community in Qatar, and his steadfast commitment to the India-Qatar relations. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. The National Testing Agency has declared results of NEET UG 2026 re-examination. Over 11 lakh candidates have qualified for admission to undergraduate medical, dental, Ayush and allied programs. Scorecards of all candidates are available on the official website neet.nta.nic.in. The NTA said that the result has been declared in time so that the medical admission and counselling calendar for candidates stays on track. A total of close to 20 lakh candidates appeared for re-exam this year at 5,440 centres in 551 cities in India and 14 cities abroad. Gujarat Anti-Terrorist Squad ATS has arrested 5 persons in connection with its probe into a terror module of the Pakistan-based Jaish-e-Mohammed outfit. The arrested persons were identified as Bilal Adib Bhai Shera, Mohammed Ayub Kariwala, Mohammed Palanpur alias Khali Ayub Sansara, Shafia Rais Mukhti and Mohammed Hassan Kardia. They were apprehended from Kadial village in Sidhpur Talika of Patan district. The officials said the 5 accused were held after their names surfaced during the investigation of 8 alleged Jaish-e-Mohammed operatives held earlier this month. The 5 were produced before Judicial Magistrate R.M. Bhatia at Kadi Town in Mehsana district, which remanded them in ATS custody till July 24th. Goa government has tightened regulations governing casino operations by prohibiting entry of persons below 21 years of age into casino gaming areas. The Home Department has issued a notification enforcing the new restriction. The notification also introduces stricter provisions regarding the payment of license fees for offshore casino vessels. Operators who fail to pay the annual license fee within the prescribed time will be liable to pay an 18% penalty. U.S. forces launched a fresh wave of military strikes against Iran last night, marking the 6th consecutive night of operations against the Islamic Republic following the collapse of peace deal between the both sides. According to the U.S. Central Command, the attack was aimed at further degrading Iran's military capabilities as Tehran poses a threat to commercial vessels transiting through the Strait of Hormuz, which Washington claims. Meanwhile, Iranian state media reported that 3 people were killed and several others got injured after the US targeted civilian infrastructure in their recent wave of strikes in Iran. In Keralam, the observance of Ramayan month begins today. More from our correspondent.
1: In Keralam, the Karkadaga month of Malayalam era is observed as Ramayana month, a time when devotees turn to the epic Ramayana for spiritual strength and peace of mind. Today marks the first day of Karkadagam. From the very first day of the Karkadagam month, the recitation of Ramayana becomes a daily ritual in many households and temples across Keralam. Special recitation sessions and devotional programs are also organized in temples during this period. Smithy M. Palluruthi, Akashvani News, Thiruvananthapuram.
0: On to sports. In men's cricket, hosts England defeated India by 4 wickets in second ODI of 3-match series at Sophia Gardens in Cardiff last night to level the series 1-1. After being invited to bat first, Shubman Gill led men in blue got bundled out for just 233 runs in 44 overs. Shreyas Iyer emerged as top scorer with 66 runs, while Virat Kohli also contributed 65 runs. In reply, hosts England comfortably overhauled the target in 45th over with 4 wickets in hand as Joe Root scored unbeaten 99 runs and missed his turn by a run. Both the teams will now face each other in the series decider on Sunday at the iconic Lord's Cricket Ground. The India Meteorological Department has issued orange color warning for heavy to very heavy rainfall conditions at isolated places over Arunachal Pradesh, Assam, Meghalaya and Odisha today. It has predicted heavy rainfall conditions over Bihar, Chhattisgarh, East Madhya Pradesh, East Uttar Pradesh and Jharkhand during the day. Similar weather conditions are expected over Nagaland, Manipur, Mizoram, Tripura, Uttarakhand, Vidarbha, West Bengal and Sikkim for the day. According to the IMD, isolated to scattered rainfall conditions are expected over Delhi, Haryana, Chandigarh and Punjab during the next 2 to 3 days. In Jammu and Kashmir, Meteorological Center has forecast a significant change in weather across the Union Territory from tomorrow, with chances of heavy rain and flash floods in vulnerable areas. And now, for a look at today's newspapers, it's over to VC Pramod.
2: Thank you, Shagun. Most of the dailies have covered the Prime Minister unveiling various projects in Punjab, Haryana and Chandigarh to flag off India's first hydrogen-powered train. BIMSTEC National Security, ZARS, discuss ways to combat terrorism, organized crime, mentions the statesman, while the Asian Age writes BIMSTEC nations to bolster anti-terror, maritime law links. Equity model replaces grants. Center joins Ventura Capitals to invest in chip firms, informs the Financial Express. The Hindu writes, Parliament set to take up bills to amend FCRA, prevent insult to Vande Mataram. ED cracks alleged terror trail across 5 states, reads a headline in the Pioneer. The Tribune headlines, after over 100 resignations, Center tightens ISRO exit rules. Supreme Court flags third language timing, mentions the Pioneer. In editorial titled, A Game Bigger Than Its Grand Spectacle, the Indian Express writes, as Spain and Argentina face off in what will be their first meeting in the FIFA World Cup since 1996, the finale promises a grand spectacle. Last-minute winners, comebacks, extraordinary underdog performances and teeming moments of individual brilliance have made sure that the football itself has never been overshadowed. The spotlight now falls on Spain and Argentina. And finally, the Times of India informs that about the first private orbital rocket launch on Saturday. The papers add Skyroot Aerospace is days from becoming India's first private space tech startup to launch an orbital class rocket. Vikram 1 is set to lift off at 11:30 from Sriharikota. And with that, it's back to you, Shagun.
0: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to flag off India's first hydrogen-powered train from Jind Railway Station in Haryana this morning. Delhi government approves 400 crore rupees startup and incubation policy to promote innovation and self-employment. National Testing Agency declares results of NEET UG 2026 re-examination. Gujarat ATS arrests 5 persons from Patan district in connection with its probe into Jaish-e-Mohammed terror module. And in men's cricket, hosts England beat India by 4 wickets in second ODI to level 3-match series 1-1. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి భారత టెక్స్ 2026 వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్త్ర పరిశ్రమ స్థానాన్ని మరింత బలోపేతం చేసి 2030 నాటికి భారతీయ వస్త్ర ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆ దిశగా ప్రధానమంత్రి నిర్దేశించిన ఫామ్ 2, ఫైబర్ 2, ఫ్యాక్టరీ 2, ఫ్యాషన్ 2, ఫారెన్ అనే 5F దార్శనికతతో కేంద్ర జౌళీ శాఖ ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను నిర్వహించింది. ఈ నెల 14 నుండి జరిగిన ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. 130కి పైగా దేశాల నుండి 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో తిరువూర్, ఇచల్కరంజీ, అహ్మదాబాద్ వంటి భారతదేశంలోని ప్రఖ్యాత టెక్స్టైల్ క్లస్టర్లతో పాటు 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు నూలు, ఫైబర్, వివిధ రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, గృహ అలంకరణ వస్త్రాలు, చేనేత, తివాచీలు, సాంకేతిక వస్త్రాలు వంటి విభాగాలన్నింటినీ ఒకేచోట ప్రదర్శించారు. అమెరికా, యూకే, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్తో సహా 14 దేశాల నుండి అంతర్జాతీయ ప్రదర్శనకారులు, ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య నుండి సంస్థాగత ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యుఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల నుంచి పారిశ్రామిక వ్యాపార ప్రతినిధి బృందాలు కూడా భారత్ టెక్స్లో పాల్గొనడం విశేషం. తద్వారా వాణిజ్యం, సరఫరా, పెట్టుబడులకు కొత్త అవకాశాలు కలిగాయి. ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలలో భారత్కు అమెరికా, న్యూజిలాండ్ దేశాలతో పత్తి, ఉన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం, రష్యాతో వస్త్రరంగ చర్చలు జరిగాయి. భారత్ టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్, ఫ్రాన్స్కు చెందిన ప్రీమియర్ విజన్ ప్యారిస్ మధ్య కుదిరిన కీలక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంతర్జాతీయంగా సరికొత్త డిజైన్లు, పర్యావరణ అనుకూల విధానాలు ఫ్యాషన్ రంగంలో పరస్పర సహకారానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రదర్శన జరిగిన 4 రోజుల్లో 4,000కు పైగా సమావేశాలు, 30కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ప్రదర్శనకర్తలుగా పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగ్జిబిటర్లుగా తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి. భారత్ టెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలైన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం లేసు అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి అద్భుతమైన కళాఖండాలను లేపాక్షి స్టాల్లో ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను, ఎగుమతిదారులను, కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించాయి. ఇది ప్రపంచ వస్త్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కున్న బలమైన ఉనికిని చాటడమే కాకుండా రాష్ట్ర సంపన్న చేనేత వారసత్వాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసింది. ఈ ప్రదర్శన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే వస్త్రరంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. భారత్ టెక్స్ 2026 కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, భారత వస్త్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ఒక ప్రధాన మార్గమని చెప్పవచ్చు. భారతదేశ జౌళీ రంగ దార్శనికతకు, ప్రపంచ వాణిజ్య ఆకాంక్షలకు ఒక అనుసంధాన వేదికగా నిలిచే ఈ ప్రదర్శన ద్వారా పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం, సమృద్ధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, 2.1 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ టెక్స్ 2026 మన దేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని ప్రోత్సహించడానికి దేశ నేత కార్మికులు, హస్తకళాకారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి, ఎగుమతి అవకాశాలను విస్తరించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ టెక్స్ వంటి ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత్ టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: చిత్రగీతాలు వింటారు.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: PM జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వినబోతున్న పాట ఆది చిత్రానికి టిప్పు పాడిన పాట. గీతరచన పోతుల రవికిరణ్, సంగీతం మణిశర్మ.

విన్న పాట ఆవకాయ బిర్యానీ చిత్రానికి మణికంఠ్ సైంధవి పాడిన పాట, గీతరచన వనమాలి.

0: मुक्त भारत अभियान
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
8: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
9: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: విన్న పాట ఆజాద్ చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. గీతరచన వేటూరి.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చిత్రగీతాల్లో వినబోతున్న పాట అడవిరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంధ్యా పాడిన పాట. గీతరచన వేటూరి.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కుమరేష్ శ్రీ గణేష్ వయోలిన్ నాదం వింటారు. ముందుగా వినబోతున్న కీర్తన జనని నిన్ను వినా, రీతిగౌళ రాగం, మిస్టర్ షాపు తాళం, సుబ్బరాయ శాస్త్రి రచనా.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో తర్వాత వినబోతున్న కీర్తన శ్రీ రఘువర ప్రమేయ కాంబోజిరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కుమరేష్ మరియు శ్రీ గణేష్ వయోలిన్ నాదం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: వినబోతున్న పాట అంజి చిత్రానికి టిప్పు, సునీత పాడిన పాట, గీతరచన సిరివేనెల.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే. అమరావతిలో వినబోతున్న పాట అర్జున్ చిత్రానికి ఉన్నికృష్ణన్ హరిణి పాడిన పాట. గీతరచన వేటూరి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: అశోక్ చిత్రానికి కేకే పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా

0: మీరింతవరకు నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆర్ఎన్యు ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. వర్షం కురిసినప్పుడు ప్రతి నీటి బట్టును ఒడిసిపట్టాలి, భూగర్భ జలాలను పరిరక్షించాలి, నీటి భద్రతను భావితరాలకు అందించాలి. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో జల వనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ప్రజల పాత్ర, వర్షపు నీటి సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా క్యాచ్ ద రెయిన్ 2026 ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, అండ్ ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటారు?
2: ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా నా నమస్కారం. మన దైనందిక జీవితంలో నీరు ఎంత అవసరమో మనందరికీ కూడా తెలుసు. మనం వింటూ ఉంటాం, జలం లేనిదే జీవం లేదు, నీరు మనిషికి ప్రాణాధారం అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అంటే నీటికి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నీటి మీద అవగాహన కల్పించి ఈ నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వాటిని పరిరక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశంతో, కొత్త లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ. 2021 మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడానికి ప్రేరేపించారు. అదేవిధంగా 2023 ఈ జలశక్తి కార్యక్రమాన్ని సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాం. 2024 నారీ శక్తిసే జలశక్తి, అలాగే

0: 2025లో జల సంచాయ్, జన్ భాగీదారీ, జన్ జాగృతికే ఓర్ అనే నినాదాలతో జలశక్తి అభియాన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లాం. అయితే ఈ సంవత్సరం 2026 జల సంరక్షణ కోసం ప్రజల కార్యాచరణ పటిష్టమైన సామాజిక అనుసంధానం అనే అంశంతో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలను సమీకరించడం, వారి భాగస్వామ్యం పెంచడం వంటి సామాజిక అంశాలపై ఈసారి జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
1: సార్, మీరు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అని చెప్పి. సార్, ఈ నినాదం వెనుక ఉన్న సందేశం ఏంటి సార్?
0: ఎస్, ఇది వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్. 2021 సంవత్సరంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్లోగన్ తోటి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ కార్యోన్ముఖం చేశారు మనందరినీ కూడా. అయితే మనం గమనిస్తే మన నేల మీద పడే వర్షంలో దాదాపు 40% ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పడిన వర్షము పడినట్టే ఆవిరైపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది 40%. అదేవిధంగా దాదాపు 40% వాగులు వంకులు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. మరి భూమిలోకి వెళ్ళే నీరు కానీ నేలలో తేమ శాతం రూపంలో ఉండే నీరు కానీ ఎంత ఉంటుందంటే కేవలం తేమ శాతం నేలలో 9% మాత్రమే ఉంటుంది. అట్లాగే భూమిలోకి ఇంకే నీరు గమనిస్తే, వర్షపు నీరు గమనిస్తే కేవలం 11% వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. భూగర్భంలోకి వెళ్ళే నీటి శాతం చాలా తక్కువగా ఉంది, కేవలం 11%. 40% నీరు బయటికి వెళ్ళిపోతుంది నదుల ద్వారా. కాబట్టి ఈ 40% ఎక్కడైతే బయటికి వెళ్ళిపోతున్నా నీటిని మనము వడిసి పెట్టుకుని ఆపాలి, భూమిలోకి ఇంకించేటట్లు చేయాలి. అందువల్లనే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపేసి భూమిలోకి ఇంకించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్, అంటే ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడే ఆ వర్షపు నీటిని ఆపాలి, ఆ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలనేది అర్థం. అప్పుడే మనకు భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, అంటే గ్రామీణ ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ అవసరం ఎందుకు పెరిగిందంటారు సార్ ఈ రోజుల్లో?
0: ఒకసారి మనం చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలని వినియోగిస్తున్నాం. అంటే 247 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 8728 టీఎంసీల నీళ్ళని, అంటే భూగర్భ జలాలని మనం వివిధ కార్యక్రమాల కోసం మనము వినియోగిస్తున్నాం. ఇది ఈ భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉంది. అంటే ఎక్కువగా భూగర్భ జలాలను వినియోగించే దేశంలో ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా ఉంది. ఈ భూగర్భ జలాలు మనం దాదాపు అంటే 62% వ్యవసాయం సాగు కోసం ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే 80% గ్రామీణ త్రాగునీటి అవసరాలు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. 80% పట్టణ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ భూగర్భ జలాలపై ఆధారపడి మనము పథకాలని మనం రూపొందిస్తున్నాం. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే భూగర్భ జలాల వినియోగం సంవత్సరానికి సగటున 7.8 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే గత సంవత్సరాల్లో సమయానికి వర్షాలు కురవడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సో ఇప్పటిదాకైతే భూగర్భ జలాల్లో వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2026-27 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వలన భూగర్భ జలాల వినియోగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ఈసారి.
1: సార్, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా అమలు చేస్తుందంటారు సార్?
0: గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ నిధులు, అంటే ప్రజెంట్ విబీజీ రామ్జీ అని అంటున్నాము, ఆ నిధుల అనుసంధానంతో అనేకమైన వాని నీటి సంరక్షణ పనులను చేపడుతున్నాం. సో ఇందులో కొండలపైన నీటి నిల్వ కందకాలు చేయడం, వ్యవసాయ పొలాల్లో ఫామ్ పాండ్లు తవ్వించడం, అట్లాగే ట్రెంచ్లు తవ్వడం, కొత్తగా చెరువులు త్రవ్వడం, చెరువుల్లో పూడిక తీయడం, అట్లాగే చెక్ డ్యాములు నిర్మాణం చేయడం, కొత్తగా ఉన్న చెక్ డ్యాములకు మరమ్మతు చేయడం, అట్లే ప్రభుత్వ భవనాలలో వాననీటి సంరక్షణ పనులు చేపట్టడం, ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేయడం, అలాగే మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం వంటి అనేక నీటి సంరక్షణ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి గ్రామంలో కూడా విరివిగా చేపడుతూ ఉంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5,385 కోట్లు, అలాగే 2026-27 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 3,325 కోట్లను సహజ వనరుల పరిరక్షణ కోసం ఖర్చు చేసింది. అంటే ఈ సహజ వనరులు అంటే ఇందులో నీరు ఉంటుంది, అట్లాగే అటవీకరణ కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమాల కోసం ఈ మాదిరిగా మనము గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నాం.
1: సార్, విబిజి రామ్జీ ఈ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ పనులు ఏమిటంటారు సార్?
0: సో విబిజి రామ్జీ పథకంలో ఇప్పుడు మనం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నాం. సో ఈ పథకంలో 4 ప్రధాన పనుల విభాగాలు ఉన్నాయి. సో అందులో వాటర్ సెక్యూరిటీ అంటే నీటి భద్రత అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ విబిజి రామ్జీ పథకంలో దాదాపు 318 రకాల పనులను మనం చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ 318 పనులలో దాదాపు 107 పనులు వాటర్ సెక్యూరిటీకి సంబంధించినవి. సో అంటే విబిజి రామ్జీలో వాటర్ సెక్యూరిటీ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. సో ఇందులో ఈ 107 పనుల్లో ముఖ్యంగా మనము చూస్తే చెరువులు, కొత్త చెరువుల నిర్మాణం, ఉన్న చెరువులకి మనము మరమ్మతులు చేయడం, ఊట చెరువులు నిర్మించడం, చెక్ డ్యాములు నిర్మించడం, ఫామ్ పాండ్లు త్రవ్వించడం, నీటి పారుదల కాలువల నిర్మాణం కొత్తవి చేయడం, అట్లాగే వాటికి మరమ్మతులు చేయడం, వ్యవసాయ బావులు త్రవ్వడం, వరద నీటి కాలువలు నిర్మించడం, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడం, తర్వాత రీఛార్జ్ షాఫ్ట్స్ అని కొత్త రకమైన పనులు మనం చేపట్టడం, ఇవి విరివిగా వాటర్ కన్జర్వేషన్కు సంబంధించి వాన నీటి సంరక్షణ కోసం ఇలాంటి రకాల పనులు విబిజి రామ్జీలో మనం చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం నీటి సంరక్షణ పనులే కాకుండా అటవీకరణ సంబంధించిన పనులు కూడా ఈ విబిజి రామ్జీలో మనము వాటర్ సెక్యూరిటీ కింద చేయడానికి అవకాశం ఉంది. అంటే అవి రోడ్లకు ఇరువైపులా, అట్లాగే కాలువలకు సాగునీటి కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటడం, బీడు భూముల్లో అంటే మన ప్రభుత్వ భూముల్లో ఈ గ్రీనరీ పెంచడం, అట్లాగే సముద్ర తీర ప్రాంతాలలో కూడా మొక్కలు నాటడం వంటి అనేక రకమైనటువంటి పనులు కూడా ఈ వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: సార్, చెరువులు, కుంతలు, కాలువలు, ఇంకుడు గుంతలు వంటి నీటి వనరుల యొక్క పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటి సార్?
0: ఇందాక మనం అనుకున్నాం ఈ సంవత్సరం కొంచెం ఎల్నినో ప్రభావము ఉండవచ్చని. ఈ ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జలధార జలహారతి వంటి బృహత్తర కార్యక్రమాన్ని 6 నుండి జూలై 14 వరకు అంటే దాదాపు 100 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి దిశానిర్దేశం చేయించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ, అట్లాగే నీటి పారుదల శాఖలు సమన్వయంతో ఉపాధి హామీ మరియు ఇతర నిధులను అనుసంధానించి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అంటే మన రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు కింద ఒక చెరువు, ఒకే వంకకు ఒక 5-6 చెరువులు సిరీస్లో నిర్మించారు పూర్వం, వాటిని మనము గొలుసుకట్టు చెరువులు అంటారనమాట. సో ఈ జలధార జలహారతి ప్రోగ్రాంలో భాగంగా గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించడం, అట్లాగే చెరువుల సమగ్ర అభివృద్ధి చేయడం, కాలువల సమగ్ర అభివృద్ధి చేపట్టడం వంటి పనులను ఈ జలధార జలహారతిలో పెద్ద ఎత్తున చేపడుతున్నాం. సో జలధార జలహారతి కార్యక్రమము అంటే ఇప్పుడు ఉపాధి హామీ నిధులను దీనికి ఎక్కువగా మనము అనుసంధానిస్తున్నాం. సో ఉపాధి హామీ నిధుల్లో అంటే మనం ఏం చేస్తామంటే ఉపాధి శ్రామికులకు పని కల్పించడం అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఇక్కడ కేవలం శ్రామికులకు పని కల్పించడమే కాకుండా ఫీడర్ కాలువలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, అంటే సమగ్రంగా అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అది చెరువులోకి నీటిని చేరే వేసేంత వరకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం. అభివృద్ధి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించడం, తర్వాత సిల్ట్ తీసేయడం, తర్వాత ఏదైనా దానికి అడ్డంగా ఉంటే పైపులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలను సమగ్రంగా అనమాట అంటే ఆ మొత్తం స్టార్టింగ్ నుంచి చెరువులోకి నీళ్లు వచ్చేంత వరకు కాలువలని పూర్తి స్థాయి అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాలని ఈసారి పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఆ పైన కురిసిన వర్షం నీరు ఆ మొత్తం సులువుగా ఈ చెరువుల్లోకి చేరుతోంది. సులువుగా చేరడం వల్ల ఏంటంటే అక్కడ నీటి శాతం పెరిగి కింద పొలాలకి ఆ నీరు అందుబాటులోకి వస్తుంది. సో ఈ జలధార జలహారితిలో మనం ఇప్పుడు దాకా అంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ఇప్పుడు దాకా 10,937 చెరువులను అనుసంధానించే ఫీడర్ కాలువలను అభివృద్ధి పూర్తిగా చేపట్టాం. సో దీని ఫలితంగా అంటే ఈ పనులు చేపట్టడం వల్ల ఒకసారి ఆ భూగర్భ జలాలు ఎలా మనకు అభివృద్ధి చెందాయనేది గమనిస్తే 2025 జూలై 10వ తారీఖున 9.79 మీటర్లుగా ఉన్న భూగర్భ జల మట్టం ఈ సంవత్సరం 2026 జూలై 10వ తారీఖు గమనిస్తే 9.48 మీటర్లుగా నమోదైంది. అంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి, ఈ సంవత్సరం గతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటిదాకా. అంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కూడా జలధార జలహారతి కార్యక్రమాలని మనము సక్రమంగా నిర్వహించడం వల్ల భూగర్భ జలాలు గతంలో కంటే మెరుగ్గా మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ జలధార జలహారతి యొక్క రిజల్ట్ అదే అనమాట.
1: సార్, మరి రైతులకు ఈ కార్యక్రమం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
0: సో జలశక్తి అభియాన్ అనొచ్చు, లేదంటే ఇందాక మనము జలధార జలహారతి కార్యక్రమం అనొచ్చు, ఈ పనులు మనము చేయడం వల్ల వర్ష నీరు మనము నిలుపుకొని అట్లాగే దాని ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది, ఇందాక మనము పెరిగినట్లు గమనించాం. సో ఈ జలహారతి పనుల మూలంగా నీటి సామర్థ్యము పెరిగి భూగర్భ జలాలు అధిక శాతం మనకు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా మనకేంటంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు సాగునీరు అందుతుంది, సక్రమంగా సాగునీరు అందుతుంది. దానివల్ల రైతులు పంటలు పండించుకుని లబ్ధి పొందగలుగుతారు. అదేవిధంగా బోర్ బావుల్లో నీటి మట్టం పెరగడం ద్వారా కూడా రైతులు కొత్తగా సాగు విస్తీర్ణం పెంచుకొని అక్కడ కూడా వాళ్ళు లాభం పొందేదానికి అవకాశం ఉంటుంది. కేవలము అంటే ఈ పంటల విషయమే కాకుండా పశువులకు త్రాగునీరు కూడా ఈ చెరువుల్లో ఉండడం వల్ల వాటికి పశువులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమం చేపడతారు. సో ఈ పనులు చేయడం వల్ల చెరువుల్లో అధిక శాతము నీరు నిల్వ ఉండి చేపల పెంపకం కార్యక్రమం కానీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి గ్రామాల్లో.
1: సార్, వాతావరణ మార్పులు కానివ్వండి లేదా కరువు పరిస్థితులు, సో వీటిని ఎదుర్కొనడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదం పడుతుంది సార్?
0: ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో మనము ముఖ్యంగా గమనిస్తే వాన నీటి సంరక్షణతో పాటు అటవీకరణ పనులను కూడా పెద్ద ఎత్తున చేపడతాం. అంటే కేవలం జలశక్తి అంటే వాన నీటికి సంబంధించిందే కాదు, సో దాంతో పాటుగా మనం ఇందాక అనుకున్నాం రోడ్ల ఒక ఇరువైపుల మొక్కలను పెంచడం, అట్లాగే బోడి కొండల్లో మొక్కలు పెంచి గ్రీనరీ పెంచడం అనే కార్యక్రమాలను కూడా ఇందులో ప్యారలల్గా మనం చేస్తాం. ఇందువల్ల ఏంటంటే అడవుల శాతం పెరిగిపోతుంది, గ్రీనరీ పెరిగిపోయి మనకు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోయి నాణ్యమైన గాలి మనకు అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 2047 సంవత్సరం నాటికి నెట్ జీరో కార్బన్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. అంటే వాతావరణంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ అంటే జీరోగా ఉండాలి అనేది నిర్దేశం అనమాట. 2047 సంవత్సరం నాటికి మన వాతావరణంలో నెట్ జీరో కార్బన్ సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం. సో ఈ దిశగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖ ఈ రెండు ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు శాఖలు కలిసి విరిగా మొక్కలు పెంచే కార్యక్రమాలని చేపట్టింది. గతంలో కూడా 2025-26లో తీసుకుంటే కూడా, అలాగే ఈ సంవత్సరం 2027-26 తీసుకుంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కరువు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ జలశక్తి జలధార కార్యక్రమాలని మనము ఎక్కువ చేపట్టడం వల్ల రాబోయే కరువుని మనము నుంచి బయటపడవచ్చు, అట్లాగే ఈ వాతావరణ పరిస్థితులను కూడా మనము మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, ప్రతి కుటుంబం తమ ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్?
0: సో వాన నీటి సంరక్షణ చెట్ల పెంపకం కార్యక్రమం జనాల్లో ఎలా ఉందంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రోగ్రాం, ఒక ప్రభుత్వ బాధ్యత అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే మనమందరం గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి. ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీరు అందుబాటులో ఉన్నప్పుడు నీటిని ఎక్కువగా వాడుకోవడం, అట్లాగే నీరు లేనప్పుడు ఇబ్బంది పడడం అనేది కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలి. అట్లాగే నీటిని సంరక్షించుకోవాలి. వర్షాకాలంలో ప్రతి ఇంటి కప్పు మీద వర్షం కురిసి నీళ్ళన్నీ కూడా మనకు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. బయటికి వెళ్ళిపోయే నీటిని మనము మన కాంపౌండ్లోనే మనము దాన్ని సంరక్షించుకోవాలి. ఎలా అంటే, ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆ పైన కురిసిన వర్షాన్ని ఆ ఇంకుడు గుంతల్లోకి మనము లోపలికి పంపిస్తే, ఆ లోపలికి పంపించినప్పుడు అక్కడున్న మన బోర్ బావులన్నీ కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పౌరుడు కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని సంరక్షించుకొని భూగర్భ జలాల పెంచేదానికి అతను సహకరించాలి. అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచుకోవాలి. అంటే మొక్కలు కేవలం మనము ఏదో ప్రభుత్వ భూముల్లోనో లేదంటే కొండల మీదో పెంచడం అనేది కాకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 మొక్కలు వాళ్ళకున్న స్థలము బట్టి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవాలి. మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచుకోవడం వల్ల ఏంటంటే గ్రీనరీ పెరిగి ఇందాక మనకు అనుకున్నట్టు వాతావరణ కాలుష్యము తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అట్లాగే రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పండ్లు నిర్మించుకోవాలి, ట్రెంచ్లు నిర్మించుకోవాలి, అట్లాగే పొలాలలో పండ్ల మొక్కలను పెంచుకోవాలి. సో అందరూ ఎవరికి వాళ్ళు తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యక్రమాలని మనము సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో రైతులు కానీ లేదంటే ఈ పౌరులు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి హామీ కావచ్చు, లేదంటే విబీజీ రామ్జీ కావచ్చు, అట్లాగే వాట్షెడ్ కార్యక్రమాలు కావచ్చు, నిధుల నుంచి ఇప్పుడు ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం కానీ, అట్లాగే పొలాల్లో ఫామ్ పండ్లు నిర్మాణం కానీ, పండ్ల మొక్కలను పెంచుకోవడం కానీ ఈ కార్యక్రమాలకి ఈ పథకాల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కాబట్టి వారేమి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పథకాలను వినియోగించుకొని వారు చక్కగా పనులు చేసుకుంటే మనము మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఈ పాఠశాలలు కానివ్వండి, యువత మహిళా సంఘాలు, సో ఈ కార్యక్రమంలో వారు ఏ విధంగా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, అట్లాగే యూనివర్సిటీలు కానీ ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల పట్ల అధిక బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పౌరులుగా యువత బయటకు వస్తుంది, స్కూల్ నుంచి, కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి. స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ఎప్పుడైతే వాళ్ళకు పూర్తి స్థాయి అవగాహన ఇక్కడ కల్పిస్తామో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా ఒక బాధ్యతతో వెలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా వాటికి సంబంధించినటువంటి వాని నీటి సంరక్షణ కావచ్చు, చెట్ల పెంపకం దానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లాభాలని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అట్లాగే ఈ పాఠశాలలు కానీ, కాలేజీ ఆవరణలో కానీ నీటి సంరక్షణ పనులు కూడా చేపట్టవచ్చు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు నీటి సంరక్షణ పనులు చేపట్టడం కానీ, చెట్ల పెంపకం పనులు చేపట్టడం కానీ చేయడం ద్వారా, సో ఈ కార్యక్రమాల్లో విద్యార్థులని, యువతని భాగస్వామ్యం చేయాలి. చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఒక వాటర్ బాడీ, ఒక ట్యాంకు కడతాం పైనుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేయడానికి. సో దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా దాన్ని బాధ్యతగా కాపాడుకోవడం, అట్లాగే స్కూల్ కానీ, కాలేజ్ ఆవరణలో మొక్కలు పెంచుతాం. సో మొక్కలు ఎవరు దాన్ని పాడు చేయకుండా, అట్లాగే దానికి కొంత వాటరింగ్ ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడానికి విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తే ఇందులో వాళ్ళకి అవగాహన కలుగుతుంది, సామాజిక బాధ్యత కూడా వాళ్లకు కలుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ అవగాహన కల్పించాలి, అందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. అట్లాగే మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కూడా ఈ నీటిని పొదుపుగా వాడుకోవడం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణము అవగాహన కల్పించాలి వాళ్ళు.
1: సార్, మరి ఈ కార్యక్రమంలో ఉత్తమంగా పనిచేసిన గ్రామాలకు ఏమైనా ప్రోత్సాహకాలు లేదా గుర్తింపులు ఉన్నాయంటారా?
0: ఎస్, ఉన్నాయి. సో జలశక్తి అభియాన్ అంటే ఈ కార్యక్రమాన్ని జలశక్తి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి రాష్ట్రాలకు, జిల్లాలకు, మున్సిపాలిటీలకు, ఎన్జిఓలకు ఈ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా అవార్డులను ప్రకటిస్తుంది. సో ఈ అవార్డులు ఎలా ప్రకటిస్తుందంటే, ఆ సంవత్సరము వాళ్ళు చేసిన వాననీటి సంరక్షణ పనుల్ని ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లా నుంచి ప్రతి స్టేట్ నుంచి ఆ పన్నులకు సంబంధించిన ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది, JSJB పోర్టల్ అని అంటారనమాట. సో ఆ సంవత్సరము చేపట్టి పూర్తి చేసిన పనులని సంబంధించిన ఫోటోల్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తారంటే టీమ్స్ పంపించి అన్ని రాష్ట్రాలకి అన్ని జిల్లాలకి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఫోటోల ఆధారంగా చేసిన పనులను సక్రంగా నిజంగా చేశారా అనే ఒక క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ తనిఖీలు చేసిన తర్వాత బెస్ట్ అంటే బెస్ట్గా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకి అవార్డులు ఇస్తారు. అట్లాగే బెస్ట్గా ఉన్న దేశస్థాయిలో 67 జిల్లాలను సెలెక్ట్ చేస్తారు. అట్లాగే 6 మున్సిపల్

0: మున్సిపాలిటీలు కూడా దేశ స్థాయిలో అవార్డులు ఇస్తారు. అట్లాగే 3 ఎన్జిఓలను కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే ఇందులో ఎన్జిఓల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఎన్జిఓలు బెస్ట్ ఎన్జిఓలు ఈ ప్రతి సంవత్సరం పనులు చేసినటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరము ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో మెరుగ్గా పనిచేసినటువంటి వివిధ రాష్ట్ర జిల్లా మున్సిపల్ శాఖ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2025-26 సంవత్సరం మన రాష్ట్రం 31 లక్షల వాని నీటి సంరక్షణ పనులను పూర్తి చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. మన రాష్ట్రం 25-26లో అత్యధికంగా పనులు చేసినటువంటి రాష్ట్రంగా మనం ముందులో ఉన్నాం. సో అలాగే మన రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు అట్లాగే పార్వతీపురం మన్యం జిల్లాలు దేశంలోనే మొదటి 2 జిల్లాలుగా నమోదై ఉన్నాయి. సో ఈ సంవత్సరం జలశక్తి అభియాన్ అందించే అవార్డులు జనరల్గా సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనము మొదటిగా ఉన్నప్పటికి కూడా ఇంకా కేంద్రం నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి సెప్టెంబర్ నాటికి ఈ అవార్డుని ఫైనలైజ్ చేస్తారు. సో ఈ అవార్డు సెలెక్ట్ అయిన తర్వాత ఈ అవార్డులని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందజేస్తారు. సో ఈ ప్రోత్సాహకాలని ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్లో సో దానివల్ల ఎంకరేజ్మెంట్ అన్ని స్థాయిల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత మెరుగ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్?
0: 2025-26 సంవత్సరం మనం గమనిస్తే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో దాదాపు 105,000 ఫార్మ్ పండ్లను తవ్వించాం. అట్లాగే 85,000 సోకు పిట్లు అంటే ఇండ్లలో చేసే ఇంకుడు గుంతలు అని అంటాం మనం, అవి కూడా పూర్తి చేశాం. దాదాపు 28,000 చెరువులలో కూడిక తీసి వాటిని అభివృద్ధి పరిచాం. అట్లాగే 35 కిలోమీటర్ల పొడవు మ్యాజిక్ డ్రైన్ పనులను పూర్తి చేశాం. 100,000 ఎకరాలలో పండ్ల తోటలను పెంచాం. ఈ సంవత్సరము ఇప్పటిదాకా చేసిన పనులు మనం గమనిస్తే దాదాపు 25,000 చెరువులను అభివృద్ధి చేశాం ఇప్పటిదాకా. అట్లాగే 10,600 ఊట చెరువులు, నీటి కుంటలను కొత్తవి లేదా మరమ్మతు పనులను చేశాం. అదేవిధంగా 25,000 ఎకరాల్లో ఇప్పటిదాకా మనం పండ్ల మొక్కలు నాటాం. ఇంకా మనము ఈ సంవత్సరం సీజన్ ఉంది, ఈ సంవత్సరం కూడా 100,000 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం అనేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేశారు, వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా 43,600 కిలోమీటర్ల ఫీడర్ కాలువలను కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చేశాం. సో విరివిగా మనము నీటి సంరక్షణ కార్యక్రమాల్ని ఉపాధి హామీ లేదంటే విబీజీ రామ్జీ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం చేపడుతున్నాం.
1: సార్, మరి కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఈ అంశానికి సంబంధించి ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: మనం ఇందాక అనుకున్నాం, జలం లేనిదే జీవం లేదు, నీరే మనిషికి ప్రాణాధారం. సో ప్రతి మనిషికి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనము నీరు చాలా చాలా అవసరం. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నీటిని మనము పొదుపుగా వాడుకోవాలా, పడిన వర్షాన్ని మనము సాధ్యమైనంత వరకు ఒడిసిపెట్టుకుని మనము దాన్ని భూగర్భ జలాలుగా చేసుకోవడం లేదంటే మన ఇంటి ఆవరణలోనే స్టోర్ చేసుకోవడం వంటి కార్యక్రమాల్ని మనం చేయాలి. అయితే ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలా, నేను ఇందాక చెప్పాను. అంటే ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం, నాకెందుకులే అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వము రకరకాలుగా పనులు చేపడుతూ ఉంటుంది, చెరువులు కానీ లేదంటే ఫామ్ పాండ్లు కానీ, చెక్ డ్యాములు కానీ, ఊట చెరువులు కానీ లేదంటే అట్లాగే కొండల్లో మొక్కలు పెంచడం కానీ, ఇలాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము చేపడుతూ ఉంటుంది. సో దాన్ని మీ గ్రామంలో చేసిన పనులు మీ ఆస్తులుగా మీరు భావించాలి. ఇది కేవలము ప్రభుత్వము పనులు, ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వము పనులు అనుకోకూడదు. మీ గ్రామంలో చేశారు కాబట్టి మీ పనులు, మీ సొంత ఆస్తులు. మీ సొంత ఆస్తులుగా మీరు భావించినప్పుడు మాత్రమే వాటిని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా దీని మీద ఓనర్షిప్ అనేది పెంచుకోవాలి, అవగాహన పెంచుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణము కలుషితం అయిపోతుంది, భూగర్భ జలాల అందుబాటులో కూడా మనకు తక్కువైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మనము చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే మన భవిష్యత్తు తరాలు కూడా వాళ్ళకు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి పౌరుడు కూడా మనము ఈ నేచురల్ రిసోర్సెస్ అంటే నీరు కావచ్చు, అడవులు కావచ్చు, లేదంటే సాయిల్ కావచ్చు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకు

0: కొని భావి తరాలకి మనము అంత మంచిగా వాటికి అందిస్తే అంత మనము జీవనము హ్యాపీగా సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం.
1: సార్, ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని క్యాచ్ ద రైన్ 2026కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
2: ఇంతవరకు క్యాచ్ ద రైన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: వన్ అటు పాయింట్ మెగాస్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు.
4: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: బాలు చిత్రానికి కేకే పాండే పాట, గీత రచన చంద్రబోస్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: బిల్ల చిత్రానికి హేమచంద్ర, మాళవికా పాండ్యపాట, గీతరచన రామజోగశాస్త్రి.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై. దేశ్

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరింతవరకు రావోయి అతిథి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమం వింటారు.
0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఇద్దరు మిత్రులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాండ్యపాట, గీతరచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా 9th ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: కలీజ చిత్రానికి హేమచంద్ర, శ్వేత పండపాట, గీతరచన రామజోగ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: వన్ టూ పాయింట్ టూ మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో చిత్రగీతాలు వింటారు. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి గోపికా పూర్ణిమ పాడిన పాట వింటారు.

0: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కనిట్టి. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
1: ఆహా.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి?
3: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమాలనుందా?
2: దాంతో నా వీపు గోక్కోవాలనుంది.
3: నువ్వే మాయ చేసావు గాని.
2: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చాలా ఇస్తుంది. అవును, మాయ, నేను చేశాను.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుబులో తామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
7: చిత్రగీతాల్లో వినబోతున్న పాట పాండు చిత్రానికి టిప్పు కల్పన పాడిన పాట వింటారు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: Prahari Sammelan, participate in a plantation drive, lay foundation stones, inaugurate several development projects and interact with BSF personnel. The Gujarat Anti-Terrorist Squad, ATS, has arrested five persons in connection with its probe into a terror module of the Pakistan-based Jaish-e-Mohammed JEM outfit. The arrested persons were identified as Bilal Abid Bhai Shera, Muhammad Ayub Kadiwala, Muhammad Palanpuri alias Khali Ayub Sansara, Shafia Rais Mukti and Muhammad Hassan Kardia. Benchmark domestic equity indices were trading around 1% up in forenoon trade today. The Sensex climbed 766 points to 77,953, while the Nifty jumped 196 points to 24,269 when reports last came in. On the sectoral front, private banks, IT and realty stocks were rising the most. And with that, we end this news bulletin.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా 9th ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: లాహిర్ లాహిర్లో ముందుగా వినబోతున్న పాట పరుగు, చిత్రానికి హేమచంద్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.

0: मुक्त भारत अभियान
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: రాధా గోపాలం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట వింటారు.

0: సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
1: ఆ బుగ్గలు సాగతీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని ప

0: మీరు ఇంతవరకు లాహిరి లాహిర్లో శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బైప్రాడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవ్వడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ

0: శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తున్నారని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపైన కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డమ్లోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు, పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి, భద్రత, శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి 7 జూలై 17 తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17 తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువు నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు పెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ డివి మోహనకృష్ణ గానం చేసిన లలిత గీతాలు వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ డివి మోహన కృష్ణ గానం చేసిన లలిత గీతాలు విన్నారు. 102.9 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాలు వింటారు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: వినుముతున్న పాట రాఘవేంద్ర, చిత్రానికి హరీష్ రాఘవేంద్ర, సుజాత పాడిన పాట, గీతరచన సుద్దాల అశోక్ తేజ.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సివి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్యమాధ్యమ విధానంలో ఈ మధ్యాహ్నం జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రధాన కార్యక్రమం ఇదేనని డివిజన్ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మొత్తం 73 స్టేషన్స్ ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్ తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్. కృష్ణా డిస్టిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్టిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్టిక్ట్ లో కంభం స్టేషన్స్. ఈ 3 స్టేషన్స్ లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది సౌత్ కోస్ట్ రైల్వే.
0: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 2 వంతెనల పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి డెల్టా కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఫ్లూక్యూర్డ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష

0: నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2026-27 సీజన్లో ఎఫ్సివి పొగాకు ఉత్పత్తిని పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా 250 రూపాయల వరకు ధర లభిస్తోందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 67 నమూనాలను పరీక్షించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. నమోదైన కేసులు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని, సామూహికంగా ఎక్కడా ఒకేచోట అధిక మొత్తంలో కేసులు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ది పనులకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 24 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల విద్యాభివృద్ది, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చిస్తామని తెలిపారు. తల్లిదండ్రులందరూ సమావేశానికి హాజరై తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: జిల్లాలో సుమారుగా 167,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళతో పాటు సుమారుగా 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళు పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకుని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క స్కూల్కి లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్గా అటెండ్ అవ్వడం కానీ, సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆనివార ఆస్థానం వేడుకలను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని గరుక్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులను దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్లు మూల విరట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం పుష్పపల్లకి వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు, ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల కామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
7: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి వంటవాణి కార్యక్రమంలో ముందుగా చిన్నపిల్లల్లో స్థూలకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారు నమస్కారం అండి.
4: నమస్తే
3: డాక్టర్ వెంకట రాకేష్ గారు. మీరు విజయవాడలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ లేదా హార్మోన్స్ స్పెషలిస్ట్. ఇంకా సులభంగా తెలియాలంటే డయాబెటీస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ అని కూడా మిమ్మల్ని అంటారు డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు, చాలామంది ఇటీవల కాలంలో ఈ మధుమేహం బారిన పడుతూ ఉండటం, అంటే సంవత్సరం 1, 2, 3 సంఖ్య పెరుగుతుందే తప్ప, కాకపోతే మీలాంటి వైద్య నిపుణుల సలహాలు వైద్యంతో ఆహార విహారాల్లో ఆ నియమాల్లో పాటిస్తూ అలాగే మందులు అవసరాన్ని బట్టి మందులు వాడుకుంటూ ఏదో కంట్రోల్లో ఉంటున్నారు చాలా వరకు. ఏదేమైనప్పటికీ డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ థైరాయిడ్ అనేటువంటిది వాళ్ళ కామన్ అయిపోయినట్లుగా వింటుంటాం డాక్టర్ గారు. ఇక్కడే దీనికి అనుసంధానమైనటువంటిదే ఏదైతే ఈ హార్మోన్స్ అనేటువంటిది ప్రస్తావన వస్తుందో, ఊబకాయం లేదా స్థూలకాయం కూడా దీనికి ఒక రకంగా బాధ్యత ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అని కూడా చెబుతూ ఉంటారు. సరే, పెద్దవాళ్ళల్లో ఊబకాయం అంటే అతను చిన్నప్పటి నుంచి బాగా ఆహార ప్రియుడు, తిండి ప్రియుడు అని ఇలా ఏదో చెబుతూ ఉంటారు. దానివల్ల బాగా ఒళ్ళు వచ్చేసింది, సరిగా ఎక్సర్సైజ్ చేయడు, పనే చేయడు, కూర్చోనే ఉంటారు, ఇలా అంటుంటారు డాక్టర్ గారు. కానీ బాల్యంలోనే చిన్నపిల్లల్లోనే మనం ఊబకాయం స్థూలకాయం బాగానే చూస్తుంటాం డాక్టర్ గారు. పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఊబకాయంగా బొద్దుగా ఉంటే చాలామంది ముద్దు చేస్తుంటారు. అబ్బా ఎంత బొద్దుకున్నాడో, అబ్బా పండంటి బాబు, అబ్బా పనసకాయలాగా ఉన్నాడు, దబ్బకాయలాగా ఉన్నాడు, బొప్పాయికాయలాగా ఉన్నాడు, ఇలా పిల్లల్ని ఎలా ముద్దు చేస్తుంటాం మనం. అది భారతదేశంలో అది మనకి తెలిసిందే, ధర్మం కూడా. అయితే డాక్టర్ గారు, వైద్య నిపుణులు అంటారు ఒక్కొక్కసారి అది ఆరోగ్యపరమైన సమస్య కూడా ఉండొచ్చు అని అంటుంటారు. ఏంటి డాక్టర్ గారు, అలాగే ఏమంటారంటే చిన్నప్పుడు ఇంతేనండి, పెద్దయ్యాక నిదానంగా తగ్గిపోతుందిలే అని కూడా చెబుతుంటారు పెద్దలు. ఊబకాయం అనేటువంటిది అసలు చిన్నప్పుడు ఉంటే పెద్దయ్యాక తగ్గిపోతుందా, అసలు మంచిదేనా, ఇదేమైనా ఇబ్బందికరమైందా, ఉన్నప్పుడు వెంటనే కూడా డాక్టర్లు ఏమైనా సంప్రదించాల్సి ఉంటుందా, మరీ ముఖ్యంగా ఎండోక్రైనాలజిస్ట్ని, చెప్పండి డాక్టర్ గారు.
4: నమస్తే వెంకటేశ్వర గారు, మంచి ప్రశ్న అండ్ ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ కూడా. ఇంతకుముందు మనం 10 సంవత్సరాల క్రితం ఈ షుగర్ థైరాయిడ్ అంత వినుండే వాళ్ళం కాదు, కానీ ప్రెజెంట్ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో ఒకళ్ళు షుగర్ పేషెంట్, ఒక థైరాయిడ్ పేషెంట్, ఒక బీపీ పేషెంట్ ఉంటారు. దానికి నేనేం తక్కువ కాదన్నట్టు నేను కూడా వస్తానన్నట్టు ఈ ఊబకాయం కూడా తయారైంది. ప్రతి ఇంట్లో ఒకళ్ళ ఊబకాయం లేదా ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు పిల్లల్లో కావచ్చు, పెద్దోళ్ళలో కావచ్చు ఉంటున్నారు. సో మనం షుగర్ థైరాయిడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో లేదా బీపీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఈ ఊబకాయానికి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీనికి మూలాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సడన్గా ఒక 30 ఏళ్లకో 40 ఏళ్లకో 50 ఏళ్లకో స్టార్ట్ కావు, దీని మూలాలు చిన్నప్పటి నుంచే ఉంటాయి. మీరన్నట్టు మనకి భారతదేశంలో పిల్లలు బొద్దుగా ఉంటే, కొంచెం బొగ్గలు ఎక్కువ ఉంటే, కొంచెం పొట్ట దగ్గర అట్లా నిండుగా ఉంటే ఆహార్యాన్ని ఎక్కువ ఇష్టపడతాం, అట్లా ఉంటేనే ఆరోగ్యం ఉంటున్నట్టు ఫీల్ అవుతాం. కానీ ఈ లోపల ఉండేటటువంటి ఫ్యాట్ కానీ లోపల ఉండేటువంటి ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ పిల్లల్లో ఊబకాయం ఉండి పెద్దవాళ్ళలో తగ్గాలంటే అది కుదరదు. సో మనం పుట్టిన దగ్గర నుంచి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పుట్టక ముందు దగ్గర నుంచే అమ్మానాన్నలు మనం పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు మనమేం చేయాలి, తల్లి అమ్మా నాన్నల పరంగా మనకి షుగర్ వ్యాధి ఉంది, దాన్ని కంట్రోల్లో పెట్టుకొని, మనకు ఊబకాయం ఉంది, ఆ ఊబకాయాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుని తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయటం, పుట్టిన తర్వాత వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎంతసేపటికి మనం వ్యాక్సినేషన్ చూస్తాము కానీ బరువు బాగానే పెరుగుతున్నాడా అని చూస్తాము కానీ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నాడా లేదా అని చూడం. సో మనం చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీరు ఏదన్నా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, సార్ మా అబ్బాయి బరువు సరిగ్గా ఉన్నాడా, బరువు మించి ఉన్నాడా లేదా బరువు తక్కువ ఉన్నాడా అనే విషయం స్పష్టంగా అడగాలి. కేవలం జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్టో లేదా జలుబు వచ్చినప్పుడు ట్యాబ్లెట్టే కాకుండా ప్రతి విజిట్లో కంపల్సరీ బరువు ఎట్లా ఉన్నాడు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నాడా, ఎక్కువ ఉన్నాడా, తక్కువ ఉన్నాడా, ఏం చేయాలి, ఏదన్నా కారణం ఉందా అనే విషయాన్ని స్పష్టంగా అడగాలి. అది తెలుసుకొని మనం ఎర్లీగా ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఇది పెద్దవాళ్ళలో ఊబకాయానికి దారితీయకుండా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల ఊబకాయం మనం కనుక కంట్రోల్ చేసినట్లయితే త్వరగా తగ్గుతుంది. మొక్క వంగంది మానే వంగనా అనే సామెత మనం వింటాం కదా, అట్లనే పిల్లల్లో ఎప్పుడైతే మనం ఈ ఊబకాయం పెరుగుతూ ఉందో పెద్ద అయిన తర్వాత తగ్గరు అని కాదు కానీ చాలా చాలా ఎక్కువ కష్టపడాలి. అండ్ ఈ ఊబకాయంతో పాటు వచ్చే ఈ హార్మోన్ సమస్యల తర్వాత మనం విడిగా తెలుసుకుందాం. ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగా దీర్ఘకాలంగా ఉండటం వల్ల మొండి వ్యాధులుగా తయారవుతాయన్నమాట. సో అప్పుడు మళ్ళీ చాలా కష్టపడి సర్జరీలు చేయించడం, మళ్ళీ ఆ ఇంజెక్షన్లు వాడటం, బరువు తగ్గే ఇంజెక్షన్లు వాడటం, ఇట్లా రకరకాల మెడిసిన్స్ వాడి బరువు తగ్గాల్సిన పరిస్థితి రావటం ఉంటుంది. సో చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని ప్రేమ ఉండటం ముఖ్యమే కాదన్నా, కానీ ఆ ప్రేమ వాళ్ళకి జబ్బులు తెచ్చిపెట్టే విధంగా ఉండకుండా మనం చిన్నప్పటి నుంచే కనుక స్టార్ట్ చేస్తే అది పెద్దవాళ్ళలోకి దీర్ఘకాలిక సమస్యలు లేకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
3: డాక్టర్ గారు, ఇప్పుడు గర్భస్థ దశలోనే లేదా పిండం దశలోనే ఊబకాయం అనేటువంటిది తెలుస్తుందా? అంటే నా ఉద్దేశం ఇక్కడ లింగ నిర్ధారణ అనే దాని జోలికి వెళ్ళకూడదు మనం, చట్ట ప్రకారంగా అది నేరం కూడా. బిడ్డ ఆరోగ్యంగా ఉందా, ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, నాడి ఎలా ఉంది, ఇలాంటివి గైనకాలజిస్టుల పర్యవేక్షణలో చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. అప్పుడు ఊబకాయంతో ఉండొచ్చు, కొంచెం ఉండాల్సిన బరువు కంటే బాగా ఎక్కువ ఉందండి అనేది ఏమైనా తెలుస్తుందా? ఒకవేళ తెలిస్తే అప్పుడే ఏమైనా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే గర్భిణీలు మందులు చాలా వరకు వాడకూడదు అంటుంటారు. ఒకవేళ ఇక్కడ పిండం అనేటువంటిది ఉండాల్సిన దానికంటే 2-3-4 రెట్లు ఊబకాయం అనేది తెలిసింది అనుకోండి, దానికి ఏమిటి పరిష్కారం? ఎండోక్రైనాలజీ ఏమైనా పరిష్కారం చెప్పుద్దా?
4: దీనికి మనం సమాధానం, బిడ్డ బరువు ఎంత ఉన్నారు. ఒకప్పుడు 1.5 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ప్రధాన సమస్య బాగా బరువు తక్కువగా ఉంటాం అన్నమాట, 1.5 కి.

0: కేజీలు 2 కేజీలు 2.5 కేజీల లోపు పుట్టే పిల్లలు ఎక్కువ. ప్రజెంట్ మన యావరేజ్ బరువు చూసుకున్న పిల్లల బరువు 2.5 నుంచి 3 కేజీల వరకు ఉంటుంది. ఇంకా స్టిల్ 2.5 లోపు ఉన్నారు, కానీ 3, 3.5 వరకు పెరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఊబకాయం పెరిగే ఇన్సిడెంట్స్కి పిల్లల బరువుకు కూడా సంబంధం ఉంటుంది. సో పిల్లలు బరువు ఉండటం, సరైన బరువు ఉండటం కరెక్టే, కానీ ఓవర్ బరువు ఉన్నప్పుడు, మనం గర్భస్థ దశలోనే ఉన్నప్పుడు స్కానింగ్ చేసినప్పుడు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ లేదా ఎదుగుదల కంటే ఎక్కువ ఉందన్నప్పుడు కారణం ఏంటి? ఆ మదర్లో షుగర్ ఏమన్నా ఉందా? ఆ మదర్కి బీపీ ఏమైనా ఉందా? ఆ మదర్కి వేరే ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నా? ఆ అమ్మకి ఊబకాయం ఏమన్నా ఉందా? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పుట్టిన బరువు చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే పుడతామో బరువుతో పాటు కొన్ని జీన్స్ బాడీలో ఎంబెడ్ అయి ఉంటాయి అన్నమాట. అవి మనం 6 సంవత్సరాలు అప్పుడు కానీ, లేదా 8 సంవత్సరాలు అప్పుడు కానీ, లేదా 13 సంవత్సరాలు మెచ్యూరిటీ వచ్చినప్పుడు మనం ఊబకాయం రావటానికి లేదా ఊబకాయం రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. సో పుట్టే బరువు చాలా ఇంపార్టెంట్, అమ్మకి ఉండేటటువంటి మెడికల్ కండిషన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడే ఆ మెడికల్ కండిషన్స్ కంట్రోల్లో పెట్టుకొని ప్లాన్ చేసుకోవటం, అట్లనే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆ మెడికల్ కండిషన్స్ సరైన మందులు సరైన మోతాదులో కనుక వాడి ఉంటే అప్పుడు బిడ్డ పుట్టే బరువుని మనం ఫస్ట్ స్టెప్లో కంట్రోల్ చేయగలం. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ ఏజ్ని బట్టి మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా గర్భిణీ సమయంలో కూడా ఒక్కొక్కసారి డయాబెటీస్, మధుమేహాన్ని టెస్ట్ చేస్తుంటారు, వస్తుంటుందని అంటారు కూడా డాక్టర్లు, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారని వింటుంటాము. అలా ఈ షుగర్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి తల్లులు, అంటే గర్భస్థ దశలో ఉన్నటువంటి వారు, బిడ్డ బొద్దుగా లేదంటే స్థూలకాయంగా ఊబకాయంగా పుట్టేటువంటి లేదా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? అలాగే మీరు బీపీకి సంబంధించి కూడా ప్రస్తావన తెచ్చారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని ఏదో అంటుంటారు డాక్టర్ గారు, ఇలాంటి రిస్క్ ఉన్నప్పుడు బిడ్డ మీద ప్రభావం ఉంటుంది, అంటే ఏమన్నా బాగా ఊబకాయం స్థూలకాయం లాగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అప్పుడు కంట్రోల్ చేయొచ్చా వైద్య నిపుణుల పర్యవేక్షణలో?
0: ఇక్కడ మనకి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అమ్మకు గనక షుగర్ ఉంటే బిడ్డ ఎక్కువ బరువుతో పుడుతుంది, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు. అది మంచిది మనం అనుకుంటాం, కానీ ఎప్పుడైతే ఎక్కువ బరువుతో పుట్టిందో బిడ్డ, దాని అర్థం ఏంటంటే మదర్లో షుగర్ కంట్రోల్ లేదా ఎఫెక్ట్ బేబీ పడిందని. ఆ ఎక్కువ బరువు దానికి సంబంధించిన జీన్స్ జీవితాంతం ఉంటే ఆ బిడ్డ ఊబకాయం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొక ఎక్స్ట్రీమ్లో ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ ఇంజ్యూస్ హైపర్టెన్షన్ వచ్చినప్పుడు బిడ్డ తక్కువ బరువుతో పడతారు, కానీ 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి వచ్చేసరికి సడన్గా బరువు పెరుగుతారు. అగైన్ దీనికి జీన్స్, దానికి మూల కారణం ఆ గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. సో గర్భంలో ఉన్నప్పుడే కనుక మనం బీపీని షుగర్ని కంట్రోల్, ఉదాహరణకి నేను చెప్తున్నాను ఏంటని, బీపీని షుగర్ని కనుక కంట్రోల్లో పెట్టుకుంటే ఆ బిడ్డలో వచ్చేటటువంటి జీన్స్ కూడా దానికి తగ్గట్టుగా ఉండి వాళ్ళు పెద్ద అయిన తర్వాత 6 ఏళ్ళకి 8 ఏళ్ళకి ఊబకాయం లేకుండా ఉంటుంది. సో పుట్టినప్పుడు బరువు బాగా ఎక్కువ ఉన్న ఇబ్బంది, బాగా తక్కువ ఉన్న ఇబ్బంది, ఈ రెండు సమస్యలు ఫ్యూచర్లో ఊబకాయం రావడానికి దారితీస్తాయన్నమాట. 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు సడన్గా ఉంటారు, సడన్గా 6, 8 ఏళ్ళకి వచ్చేసరికి బరువు పెరుగుతారు, మళ్ళీ 13 ఏళ్ళకి వచ్చేసరికి బరువు పెరుగుతారు. 2 పీక్స్ ఆఫ్ ఒబేసిటీ అంటాం అన్నమాట, చిన్నప్పుడు మనం ఊబకాయం రావడానికి ఏజ్ గ్రూప్, ఈ ఏజ్ గ్రూప్. దానికి కారణాలు మనం గర్భంలో ఉన్నప్పుడే నిర్ధారితం అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి మనం ముందు నుంచి కనుక జాగ్రత్త పడితే అట్లీస్ట్ మొదటి స్టెప్లో మనం బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం.
1: డాక్టర్ వెంకట రాకేష్ గారు, ఇప్పుడు ఈ బిడ్డ ఊబకాయం లేదా స్థూలకాయం లాంటి సమస్యలకి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇవన్నీ మీరు నిర్ధారణ చేసుకుంటారు, ఏది ఏమైనా అవన్నీ పక్కన పెడితే ఏదైనా హార్మోన్స్ ప్రభావంతో ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉందా? ఏ హార్మోన్?
0: హార్మోన్ సమస్యలు కూడా ఈ మిగిలిన ఫ్యాక్టర్స్ తీసేస్తే, జనరల్గా మనం కంట్రోల్ చేసే ఫ్యాక్టర్స్ తీసేస్తే హార్మోన్ పరంగా కూడా ఊబకాయం రావచ్చు, జెనెటిక్స్ పరంగా కూడా ఊబకాయం రావచ్చు. అంటే పుట్టినప్పటి నుంచి పిల్లల్లో కొంతమంది జీన్స్ ప్రభావం వల్ల ఆకలి ఎక్కువ అవటం, ఎక్కువ తినటం, సడన్గా బరువు పెరిగిపోవటం, కొన్ని రకాల సిండ్రోమిక్ ఒబేసిటీస్ అంటాం అన్నమాట, వాళ్ళలో వినికిడి లోపం కానీ, చూపు లోపం కానీ, లేదా ఎముకల ఎదుగుదలలో లోపం కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ అసోసియేట్ అయితే ఒబేసిటీ ఉంటుంది. అలాంటి వాటికి ఏంటి జన్యుపరమైన కారణం అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే దాదాపు ఉండాల్సిన బరువు కంటే 3 రెట్లు 4 రెట్లు బరువు ఉంటారు, నెల నెలకి పెరిగిపోతూ ఉంటారు అన్నమాట. సో అలాంటప్పుడు జన్యుపరమైన కారణాలు ఉంటాయి, కొన్ని రకాల హార్మోన్ కారణాలు కూడా ఉంటాయి, దాన్ని పీడియాట్రిక్ కుషింగ్స్ అంటాం అన్నమాట, లేదా థైరాయిడ్ సమస్య, అది కూడా ఊబకాయానికి కారణం. చిన్నపిల్లల్లో థైరాయిడ్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు, లేదా థైరాయిడ్ సమస్య మనం ఊహించాం పిల్లల్లో, సో ఈవెన్ థైరాయిడ్ సమస్య కూడా ఊబకాయానికి కారణం. ఇలా థైరాయిడ్ కానీ, ఈ కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ కానీ, జన్యు జన్యుపరమైన కారణాలు కానీ మన చేతుల్లో లేనటువంటి విషయాలు అన్నమాట. సో వీటిని మనం చూడాలి. అట్ ద సేమ్ టైం అంతకుముందు మనకు కారణం మన లేదా మనం ట్రీట్ చేయగలిగినటువంటి షుగర్ కానీ లేదా బీపీ కానీ, మదర్లో షుగర్ బీపీ ట్రీట్ చేసి ఉపకాయం అదుపులో పెట్టడం కానీ, ఈ రెండు రకాల కారణాలని ఆ బిడ్డలో ఏది కారణం అనేది మనం నిర్ధారించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి.
1: ఇంకొక డాక్టర్ గారు, పిల్లల్లో తల్లిపాలు సరిగా సరిపోవట్లేదండి, అసలు పాలే పడట్లేదండి అని కొంతమంది ఈ ఫిర్యాదు కూడా వింటుంటాం మనం. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒకవేళ తల్లిపాలు ఇవ్వలేకపోయినటువంటి వాళ్ళకి పోతపాలు పోస్తుంటారు డాక్టర్ గారు. ఈ పోతపాలు పోసిన బిడ్డల్లో ఊబకాయం ఎక్కువగా ఉంటుంది అనే ఒక అభిప్రాయం వింటుంటాము, ఇది ఎంతవరకు కరెక్టు? ఈ పోతపాలల్లో కూడా మళ్ళీ రకరకాలుగా చెప్తుంటారు, పల్లెటూరిలో ఉండేటువంటి పోతపాలు ఆరోగ్యానికి చాలా మంచిది, మంచివి, చాలా స్వచ్ఛమైనవి, అలాగే చాలా న్యాచురల్వి అని ఇలాంటి అభిప్రాయం ఒకటి. ప్యాకెట్ పాలుతో తాగితే కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయని, ఇంకెక్కువ ఊబకాయం పెరిగే అవకాశం ఉంటుందని, అలాగే ఇంకా రకరకాల పాలల్లో కూడా రకరకాలు ఉన్నాయిలేండి, అలాంటి పాస్త ఇంకా ఎక్కువ అని ఇలా వింటుంటాం. ఇది కరెక్టేనా? ఇవి కూడా బరువు పెరగడానికి కారణభూతమేనా?
0: చాలామంది తల్లుకుండే అనుమానం ఏంటంటే, మాకు పాలు రావట్లేదు కదా, మేము పోతపాలు ఇస్తున్నాం, మన బిడ్డకి ఆరోగ్యపరంగా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా సమస్య వస్తుందా? తల్లిపాలు రావటం నిజంగా అదృష్టమే, కాదంటలేదు. దానికి మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయాలి, కాదంటలేదు. అది రాని పక్షంలో దాని గురించి ఆలోచించడం అనవసరం. అప్పుడు మనకు ఉన్నటువంటి వేరే ఆప్షన్, పోతపాలు ఏ రకంగా ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ వయసుకి ఎంత ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పుట్టంగానే పోతపాలు ఉన్నప్పుడు పోతపాలు 6 నెలల వరకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే నీళ్లు కానీ బయట నుంచి చెట్టిన పాలు కానీ ఇవ్వకూడదు. సేమ్ తల్లిపాలు లాగా మిమిక్ అయ్యేటటువంటి పోతపాలు పౌడర్ వాడిస్తాం. ఆ తర్వాత కూడా పాలు ఇస్తున్నప్పుడు ఏజ్ పెరిగే కొద్ది, సంవత్సరం తర్వాత కూడా కొంతమంది తల్లి ఏం చేస్తారంటే ఇస్తున్నాయి కదా అని చెప్పి 1-1.5 సంవత్సరం కూడా ఇస్తారు. పాలు మంచిదే కాదంటలేరు, కానీ అది ఒకనొక ఏజ్ వరకు మంచిది. ఒకనొక ఏజ్ దాటిన తర్వాత దాని తగ్గట్టుగా బయట నుంచి ఫుడ్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా పాలు ఇస్తూనే ఉన్నామో బిడ్డ మిగతా న్యూట్రియన్స్ తీసుకోవడం తగ్గిపోతుంది. అది ఆ వయసుకి తగ్గట్టుగా లేకపోవటం వల్ల బరువు పెరగకపోవటము, ఫుడ్ తినకపోవటము, నీరస పడిపోవటం అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో తల్లిపాలు ఉంటే మంచిదే. అలా లేనప్పుడు పోతపాలని ఏ విధంగా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ వయసుకు వాడాలని తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా వాడినట్లయితే కేవలం పోతపాల వల్ల ఊబకాయం వస్తుంది అనేది అపోహ.
1: పిల్లలు డాక్టర్ గారి సలహా మేరకు వాడుకోవచ్చు. తర్వాత డాక్టర్ గారు, చాలామందిలో ఈ అభిప్రాయం గట్టిగానే ఉంది, మహిళల్లో ప్రసవానంతరం డెలివరీ అయిపోయిన తర్వాత బరువు బాగా పెరుగుతున్నారు. అలా మనం వాస్తవం కూడా చూస్తుంటాం, ఎంతోమంది కూడా ఇప్పుడు మా బంధువులు అవనండి, ఎవరి బంధువులు అని ఇవి అక్కడక్కడ వింటుంటాం, చూస్తుంటాం కూడా. మరి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సిజేరియన్లో అయినటువంటి వాళ్లకు ఈ ఎక్కువ అధిక బరువు ఇంకా దాటిపోయి స్టేజ్ దాటిపోతేనే ఊబకాయం లేదా స్థూలకాయం అంటారు. ప్రసవానంతరం ఇలా కామన్లే, సర్వసాధారణంలే అని అంటుంటారు, కానీ చాలా రోజుల వరకు కూడా తగ్గరు డాక్టర్ గారు కొందరు. దీనికి ఏమన్నా ఎండోక్రైనాలజీ ఏమన్నా పరిష్కారం చెప్పొద్దా? అసలు ఏంటిది
0: ఈ పెద్దవాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి ఊబకాయం కారణం అంటాం కదా. చాలా ముఖ్యంగా మహిళల్లో చూసుకుంటే వాళ్ళ ఊబకాయానికి ఆల్ ఆఫ్ ఆ సంవత్సరంలో రాదు. దానికి మూల కారణం ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఉంటుంది. ప్రసవానంతరం చాలామందిని అడిగితే చెప్పే సమాధానం ఇదే, మాకు గర్భసంచి ఆపరేషన్ చేసిన తర్వాత బరువు పెరిగాం, లేదా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత బరువు పెరిగాం, ఇంకా బరువు తగ్గలేదండి, మొదటి కాన్పికి 1-5 కేజీలు పెరిగాం, 2వ కాన్పు తర్వాత ఇంకో 10 కేజీలు పెరిగాం, ఆ బరువు అప్పటి నుంచి అట్లా పెరుగుతూనే ఉన్నామని. ప్రసవానంతరం సాధారణంగా లేడీస్ బరువు పెరగటం అనేది, ఆ ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి బరువు పెరగటం అనేది కామన్. దానికి ఫుడ్ కారణం కానీ, ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే బిడ్డకు పాలు ఇవ్వాలి, మదర్కి ఎనర్జీ కావాలి కాబట్టి తీసుకోవాలి, కానీ దాన్ని మోతాదుకు మించి మనం తీసుకుంటున్నప్పుడు ఈ ఊబకాయం తయారవుతుంది. సో ఆ డెలివరీ తర్వాత సాధారణం కొంత వెయిట్ తగ్గుతారు, డెలివరీ హార్మోన్స్ అన్ని తగ్గిపోతాయి కాబట్టి కొంత వెయిట్ తగ్గుతారు. కానీ ఎప్పుడైతే మనం ఆ టైంలో వెయిట్ తగ్గకుండా పెరుగుతూ ఉన్నామో, ఆ పెరిగిన దాన్ని వెంటనే రియాక్ట్ అయ్యి తర్వాత 1 సంవత్సరంలోపు లేదా 2 సంవత్సరాలలోపు మనం గనక తగ్గించుకోలేకపోయినట్లయితే, అందువల్లే మీకు కంపల్సరీ 3 సంవత్సరాల గ్యాప్ ఇవ్వమంటారు ప్రెగ్నెన్సీకి. అట్లా అందువల్ల ఎర్లీ కాన్పు మంచిది, తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ తీసుకొని తర్వాత 2వ కాన్పు ప్రయత్నించమంటారు. ఈ 3 సంవత్సరాల గ్యాప్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే, మన బాడీని మనం తయారు చేసుకోవటానికి, మన బాడీని మళ్ళీ ఇంతకుముందు పూర్వంలాగా నార్మల్ వెయిట్కి తెచ్చుకోవటానికి, అంతకుముందు ప్రెగ్నెన్సీలో మన మనకి డిప్లీట్ అయినటువంటి ఆ న్యూట్రియంట్స్ అన్నింటినీ మనకి సమపాలాల్లో అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ 3 సంవత్సరాల గ్యాప్ అనేది ఇంపార్టెంట్. సో ఆ టైంలో కనుక మనం బరువు తగ్గకపోతే అవుతుందంటే ఈ బరువు బాగా స్టాగ్నెంట్గా అయిపోతుంది, చాలా మొండిదానిలా తయారైపోతుంది. ఇదే బరువు అప్పుడు తగ్గటం ఈజీ, కానీ ఇదే బరువు 1-5 సంవత్సరాల తర్వాత 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి తగ్గటం ఇంకా కష్టం. ఇదే బరువు 50 ఏళ్ళకి ఇంకా మొండిగా తయారవుతుంది. ఈవెన్ మేము

0: వాడే మందులు కావచ్చు లేదా రకరకాల ట్యాబ్లెట్స్ కావచ్చు, వాటికి కూడా చాలా రెసిస్టెంట్గా ఉంటుంది. సో ప్రసవానంతరం కనుక బరువు పెరుగుతుంటే ఆ బరువును అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం. ఆ తర్వాత భాగంలో దాన్ని కంట్రోల్ చేసుకుని మళ్ళీ నార్మల్ వెయిట్కి రావటం చాలా ముఖ్యం.
1: డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారు, ఇంకొక నా అభిప్రాయంలో ఒక ముఖ్యమైన ప్రశ్న కానీ అడుగుతున్నాను. మనందరికీ తెలుసు, అన్ని రకాల మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా ధ్యానం అంటే మెడిటేషన్ అంటాం మనం, చాలా మంచిది అని చెప్పి తెలుసుకుంటున్నారు, చేస్తున్నారు అందరూ కూడా ఈ మధ్యకాలంలో. మన గౌరవనీయ భారత ప్రధాని కూడా ఈ యోగా యొక్క ప్రాధాన్యత గురించి ప్రపంచవ్యాప్తంగా చక్కగా తెలియజెప్పినటువంటి సందర్భం, అలాగే జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డేగా కూడా మనం జరుపుకుంటున్నాం. అయితే డాక్టర్ గారు, ఈ యోగా మెడిటేషన్ల వల్ల హార్మోన్స్ అన్నీ చైతన్యవంతమై, చైతన్యవంతం అంటే మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా యోగా ద్వారా హార్మోన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, అంటే చైతన్యవంతమయ్యి ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా?
0: యోగా మెడిటేషను మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, మనకి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఒక ఆస్తి. కొన్ని 100 సంవత్సరాల క్రితం వాళ్ళు రకరకాల రీసెర్చ్ చేసి మనకి అందించినటువంటి ఒక విలువైన ఆస్తి. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ జాబ్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదో ఒక రకమైన స్ట్రెస్. సో స్ట్రెస్ లేని హ్యూమన్ బీయింగ్ అసలు ఎవరు ఉంటారు? బాగా ఉన్న వాళ్ళు స్ట్రెస్ ఉంటారు, లేని వాళ్ళకి స్ట్రెస్ ఉంది. సో వీళ్ళకి ఈ స్ట్రెస్ వాళ్ళ వల్ల ఉంటుంది, బాగా ఉన్న వాళ్ళకి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళ వల్ల ఉంటుంది. యోగా మెడిటేషన్ చేసినప్పుడు మన లోపల ఉన్నటువంటి హార్మోన్లు నెమ్మదించి సరైన సక్రమంలో ఉండడానికి ఉపయోగపడతాయి. సో మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ బరువు తగ్గండి అని చెప్పినప్పుడు ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు కంపల్సరీ యోగా కానీ మెడిటేషన్ కానీ చేయమంటాం. ఎందుకంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ కేవలం బరువు తగ్గడానికే కాదు, ఆ హార్మోన్ల అసమతుల్యత దెబ్బతినకుండా ఉండటానికి, సరైన సక్రమంలో ఉండటానికి ఉపయోగపడుతుంది. కొన్నాళ్ళ తర్వాత 50 ఏళ్ళు 55 ఏళ్ళ తర్వాత ముఖ్యంగా మహిళల్లో జాయింట్స్ అన్నీ పట్టుకుపోవటం అట్లా ఉంటుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీకి కూడా యోగా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన రకరకాల అవయవాలు, రకరకాల జాయింట్స్ ఎక్కడికక్కడ పట్టుకుపోకుండా దాని పనితనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెయింటైన్ చేయడానికి యోగాలో ఉండే నమస్కారాలు కానీ లేదా ఆ పోస్చర్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అవి ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు ఆ బెనిఫిట్ 45 ఇయర్స్కి 50 ఇయర్స్కి వచ్చినప్పుడు మనకు ఉంటుంది. అందుకని మీరు చూస్తే యోగా మాస్టర్స్ వాళ్ళు ఈవెన్ 60 65 ఏళ్ళకు కూడా వాళ్ళ బాడీస్ అన్ని చాలా ఫ్లెక్సిబుల్గా అన్ని జాయింట్స్ కింద కూర్చొని చేయగలరు. కానీ మనం మిగతా వాళ్ళని చూస్తే చాలామంది మన రొటీన్ మన చుట్టాల్లో కానీ 40 50 ఏళ్ళకి వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు అంటారు, నడు నొప్పులు అంటారు, కండరాల నొప్పులు అంటారు, కింద కూర్చోలేరు, ఒక అడుగు తీసి అడుగేయాలంటే కండ పట్టేస్తుంది అంటారు. వీటన్నిటికీ కారణం మనం ఫస్ట్ నుంచి ఫ్లెక్సిబిలిటీ లేకపోవటం, దానికి పరిష్కారం యోగా చూపిస్తుంది. దానికి అట్లనే హార్మోన్ స్ట్రెస్ తగ్గించడానికి మనకి మెడిటేషన్ పరిష్కారం చూపిస్తుంది. సో కంపల్సరీ ఈ మన నిత్య జీవితంలో అలవాటు చేసుకోవటం చాలా ముఖ్యం. దానికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నాలు కానీ అవగాహన కానీ మన గవర్నమెంట్ ఇంత హై స్కేల్లో చాలా పెద్ద స్కేల్లో చేయటం చాలా మనకి ఉత్తమనీయం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారు. ముఖ్యంగా ఇవాళ ఈ చిన్నపిల్లల్లో ఊబకాయం లేదా స్థూలకాయం సమస్యలు, ఈ కారణాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే మరి మహిళల్లో ఈ గర్భస్థ దశలో ఉండేటువంటి బిడ్డకు సంబంధించినటువంటి ఊబకాయం అవనివ్వండి, వాళ్ళు ఆరోగ్యవంతంగా పుట్టిన తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి, అదేవిధంగా యోగా మెడిటేషన్ వల్ల ఏదైతే ఈ హార్మోన్స్ అనేవి ఉంటాయో మన శరీరంలో, అవన్నీ చైతన్యవంతంగా పనిచేసి ఆరోగ్యవంతునిగా ఉంచడానికి ఏ రకంగా ఉండేది అవన్నీ కూడా వివరంగా తెలిపినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్తే.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: లలిత గీతం వింటారు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే.

0: చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: కార్యక్రమంలో ముందుగా వింటున్న పాటను అనురాగ్ కుల్కర్ణి పాడారు 100 డేస్ ఆఫ్ లవ్ చిత్రానికి.

0: ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నరేష్ అయ్యర్, ఆనంది జోషి పాడిన పాటను వింటున్నారు. ఆట ఆడుకుందాంరా చిత్రానికి శ్రీజో గీతం, ఇది అనుప్ రూబెన్స్ సంగీతం.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.

వింటున్న పాటను సాయి చరణ్, ఉషా పాడారు. ఆమె అతడైతే చిత్రానికి. శుద్ధాల అశోక్ తేజ గీతం, ఇది యశోకృష్ణన్ సంగీతం.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన

0: ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండ. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: బెన్నిదయాల్ గానం వింటున్నారు. అనగనగా ఓ ప్రేమ కథ చిత్రానికి శ్రీమణి గీతం, ఎన్సి అంజన్ సంగీతం.
1: నాకు ఇప్పుడే అర్థమైంది ఇన్ని రోజులు.

0: अभी आपने सुना कार्यक्रम स्वामी की दादी, और अब इसी के साथ हम आज के कार्यक्रम को विराम देने की आपसे आज्ञा चाहेंगे। तो अपने मित्र अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता, जगबंधु, चेतना और मंजू कुमारी जी के साथ विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: మీరు ఇంతవరకు ఎన్సీఈఆర్టీ వారు సమర్పించిన ప్రాయోజిత కార్యక్రమం ఉమంగ్ విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు.

ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: बात को कल रात की तौबा, कल रात की तौबा।
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు యువలయ కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన

0: నాకు కూడా లేదు లేదు లేనే లేదు.
1: యువలయ కార్యక్రమంలో ముందుగా వింటున్న పాటను నిహాల్ పాడారు, అందమా అందుమా చిత్రానికి. రామారావు రచించిన ఈ పాటకు ఎస్ఎస్ ఆత్రేయ సంగీతం.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యాసంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: లేదు, లేనే లేదు.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: PM जय अब गरीबों की जय बन गई है.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

వింటున్న పాటను గోల్డ్ దేవరాజ్ బృందం పాడారు. బాబు బంగారం చిత్రానికి భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు జిబ్రన్ సంగీతం.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

శ్రీనిధి శ్రీ సౌమ్య పాడిన పాటను వింటున్నారు. బాహుబలి 2 చిత్రానికి ఈ పాటకు రచన సంగీతం MM కీరవాణి.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.

వింటున్న పాటను హిమత్ సత్యామిని పాడారు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ చిత్రానికి. కరుణాకర్ రచించిన ఈ పాటకు జేబీ సంగీతం.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

మీరు వింటున్నారు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు. వింటున్న పాటను ప్రసాద్ ఉమానేహ పాడారు బిచ్చగాడ మజాక చిత్రానికి. వి చంద్రశేఖర్ రచించిన పాటకు శ్రీ వెంకట్ సంగీతం.

0: கொண்டா பாகு துக்குடல பிரா பிரா பருகுலே.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యాసంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేనే లేదు.

స్వీకర్ అగస్తి స్వీయ సంగీత నిర్వహణలో పాడిన పాట వింటున్నారు. కేరాఫ్ కంచరపాలెం చిత్రానికి ఈ పాటకు రచన రఘుకుల్.

down, down, down, down.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: తింగర్ చిక్కాంగ చిక్క తింగర్ చిక్కాంగ చిక్క తింగర్ చిక్కాంగ చిక్క తింగర్ చిక్కాంగ. వింటున్న పాటను హిమత్ పాడారు బ్రాండ్ బాబు. చిత్రానికి పూర్ణాచారి రచించిన పాటకు జేబీ సంగీతం.